నమః. ఓం భూమయే నమః. ఓం విభూతిదాయ నమః. ఓం భూతాయ నమః. ఓం భూకంపనాయ నమః. ఓం భూమినామ్నే నమః. ఓం భూతాభిభావ

ఓం కాంత విగ్రహాయ నమః. ఓం కవచినే నమః. ఓం కంటకినే నమః. ఓం కుంఠినే నమః. ఓం కార్యకోవిద విక్రమాయ నమః. ఓం కాలభక్షాయ నమః. ఓం కలింకారిణే నమః. ఓం

ఓం మఖధ్వంసినే నమః. ఓం నిధిసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మఘవాప్రియాయ నమః. ఓం బ్రహ్మసృష్టయే నమః. ఓం బ్రహ్మవీర్యాయ నమః. ఓం బాణహస్తాయ నమః.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: ఆ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా వలలు పన్నుతారు, ఏ జంతువుని ఎలా వేటాడాలో జ్ఞానం. అంతే కదా, అడవిలో వీస్తున్న గాలి బట్టి అక్కడ ఏ జంతువు సంచరిస్తుందో తెలుసుకోవడం, వాసన బట్టి గ్రహించగలగడం. అంటే ఒక వేటని ఆధారం చేసుకుని ఎంత నాలెడ్జ్ డెవలప్ అయిందో మనం చూడాలి అంటే మన గ్రంథాలు చూడాలి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే వర్ణన దాటేస్తాయి, ఇప్పుడు మన కథా దృష్టే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ వర్ణనని చూస్తే ఎన్ని విద్యలు ఉండేవో అనేది తెలుసు. ఒక్క వేటగాడులో ఎంత నైపుణ్యం ఉంది చూడండి. ఇప్పటికే ఆటవికుల్ని మనం పరిశీలించితే, నిజమైన స్వచ్ఛమైన ఆటవికుల్ని చూస్తే వాళ్ళకి తెలిసిన ఔషధ విజ్ఞానం మరెవరికీ తెలియదు. ఏ ఆకు దేనికి ముందో మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అటువంటి విద్యలు కలిగినటువంటి ఆ వేటగాళ్లలో ఉండే నైపుణ్యం కూడా ఈశ్వర స్వరూపమే. వాళ్లలో ఈ వలలు పన్నడం, ఈటెల్ని తయారు చేయడం, ఈ ధనుస్సులను వేయడం, ఏ జంతువుకి ఎలాంటి ఆయుధాలు ప్రయోగించాలో గ్రహించడం, ఇంత జ్ఞానం వారిలో ఉందంటే ఆ రూపంగా వారి నుండి ప్రసరిస్తున్నటువంటి ఆ చైతన్య స్వరూపుడైన ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తున్నారు గనక వేటగాళ్ల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అయితే ఏమిటంటే, ఇది కేవలం మనం ఇక్కడ చెప్పేటప్పుడు అందరిలో ఉన్నారు అని చెప్పడమే కాదు, అందరి వేషాలు ఆయన వేశాడు, అది ఒకటి విశేషం. వీళ్ళందరి వేషాలు ఆయన వేసుకున్నాడు ప్రతి దానికి. మొదటేమో ఒకటి చెప్పుకున్నాం, పుష్టాయ ఉపవీతినే హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః అని చెప్పుకున్నప్పుడు ఆది బ్రాహ్మణుడు మనకు కనబడ్డాడు. అయితే ఆది బ్రాహ్మణుడైనా జగదీశ్వరుడై ఉన్నటువంటి శివుణ్ణి చూస్తూ ఉన్నాం. అటుపై ఆ స్వామే రథేభ్యో రథపతిభ్యశ్చవో నమః, ఇది చాలా గొప్ప మాట. అది ఏ రథం అండి? ఆ రథం గురించి ఆలోచిస్తే ఇప్పుడు విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఏ రథం అది? ఆ పరమేశ్వరుడిది విశ్వరథం. అదే త్రిపురాసుర సంహారానికి స్వామి బయలుదేరినప్పుడు పురాణాలు వర్ణించాయి. ఆ రథానికి చక్రాలేమిటి? సూర్య చంద్రులు. అటు తర్వాత ఆ రథానికి గుర్రాలు, నాలుగు వేదాలు, సారథి బ్రహ్మ. అందుకే సారథి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అంటే బ్రహ్మదేవుడు. అశ్వేభ్యో వేదములు, ఇవన్నీ చెప్పబడుతున్నాయి. అలాగే ఈ రథ నిర్మాణాన్ని చేసిన వాళ్ళెవరు? దేవతలు, విశ్వకర్మ మొదలైన వారందరూ. వారు ఈశ్వర చైతన్య స్వరూపులే, అందుకే రథగారేభ్య. దానిపై కూర్చున్నాడు పరమేశ్వరుడు. ఆ ఈశ్వర చైతన్యమే రథమంతా ఉందిట. మీరు జాగ్రత్తగా శివపురాణం వింటే త్రిపురాసుర సంహారం వినేటప్పుడు ఒళ్ళు పులకిస్తుంది మనకి. ఎందుకంటే విశ్వరథంలో పరమేశ్వరుడు కూర్చున్నాడు, విశ్వమే ఆ రథం. ఈ విశ్వం మీకు ఎలా కనిపిస్తోంది? సూర్యచంద్రులు అనే వాళ్ళని చక్రాలుగా పెట్టారు ఇక్కడ. చక్రం వల్ల తోవ ఏర్పడుతుంది, అలాగే సూర్యచంద్రుల వల్ల కాలం అనే తోవ ఏర్పడి తద్వారా మనం అన్ని గతులని గమనించుకున్నాం. అంటే కాలానుగుణంగా నడిచేది ఈ విశ్వం, ఆ కాలం సూర్యచంద్రులు బట్టి నిర్ణయింపబడుతున్నది. అందుకే సూర్యచంద్రులు ఈ భూమికి ఇరు చక్రాలు అని చెప్పడంలో విశేషం అది. దీనిని ఎక్కడ దాకా వర్ణించారంటే నక్షత్ర మండలం అంతా దాని పైన ఉన్నదని ఇవన్నీ వర్ణించారు. అంటే మనం భూమి మీద ఉంటూనే ఈ విశ్వంలో కనిపించే ప్రతిదీ కూడా ఆ రథంలో భాగంగా వర్ణించారు. నదులన్నీ కూడా వచ్చి దానికి చుట్టూ చాందిని మొదలైన రూపములతో స్తంభాల వద్ద అక్కడ ఉన్నాయట ఆ రథానికి. అంటే అర్థం, టోటల్ యూనివర్స్ని ఒక రథంగా అక్కడ ప్రదర్శిస్తున్నాడు, దాని బేస్ భూమి చెప్తున్నాడు. ఎందుకంటే మనం అక్కడి నుంచి చూస్తున్నాం గనక. ఈ భూమి అనే రథం నడవాలి అంటే వేదాలనే ధర్మాలు దీన్ని కదిలించాలి. వేదాలనే ధర్మాలు కదిలించాలంటే దాన్ని నడిపేటటువంటి సారథి సృష్టికర్త. ఆ సృష్టికర్త వేదాధారంగా భూమిని నడుపుతున్నట్ట. ఆ నడిపేటప్పుడు ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఇవి ఏమిటయ్యా పగ్గములు అంటే మంత్రరాశి అని చెప్పాడు. వేదిక్ మీటర్స్ ఛందస్సులే పగ్గములుట. ఆయన చేతిలో కశ ఉందిట, అంటే కొరడ. ఆ కొరడ ఏంటంటే ఓంకారం అని చెప్పాడు. ఆ ఓంకారంతో కొడితే గుర్రాలు కదిలేట. అంటే అర్థం, వేదం ప్రేరేపింపబడేది ప్రణవోచ్చారణ చేత. ఇదంతా అర్థం. ఇలా ఉంటే ఆయన పరమేశ్వరుడు దానిపై ఉన్నాడు. ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చవో నమః, అంటే మేరు పర్వతాన్ని ధనస్సుగా మలుచుకున్నాడు. కొండని ధనస్సుగా చేసుకోవడం ఎవరికైనా సాధ్యమా? ఈయన గారికే సాధ్యం. అందుకు ధన్వకృద్భ్యశ్చ అంటే ఆ మేరు పర్వతాన్ని ధనుసుగా మార్చుకుని దానికి జ్యా నారిని బిగించేట. ఆ నారి పాము వాసుకి, దాన్ని బిగించాడు. దానిలో అగ్ని సోమాత్మకమైనటువంటి విష్ణుబాణాన్ని అనుసంధానించాడు. దానికి ఆ కొనయందు విష్ణువు నుంచాడు, అటు పరివి అటు తర్వాత అగ్ని నుంచాడు, చివరికి అగ్రమనందు సోమాన్నించాడు. ఈ అగ్ని సమాత్మకమైన శక్తిని అనుసంధానించాడు. అదేమిటో కాదు, ప్రణవనాద చైతన్యమే అందులో అకార ఉకార మకార చైతన్యం. తన్మూలమైన ఈశ్వరుని హృదయం నుంచి దాన్ని సంధించాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అన్నట్లుగా ఆ దాన్ని సంధించి వదిలాడు. ఇలా చూపించినప్పుడు విశ్వమంతా విశ్వేశ్వరుని రూపమని ఇంతవరకు దర్శించాం. దానిలో ఉన్నవాడు కూడా విశ్వేశ్వరుడే. అందుకే ఈ రథము ఆయనే, రథికుడు ఆయనే, రథాన్ని నడిపే బ్రహ్మదేవుడు ఆయనే, ఆ బాణము ఆయనే, ధనస్సు ఆయనే. ఇలా మొత్తంగా విశ్వాన్ని ఏక ఈశ్వర చైతన్యంగా దర్శించినప్పుడే ఈ మూడు పట్టణాలు నావి అనే అహంకారం పోతుందయ్యా, స్థూల సూక్ష్మ కారణ శరీరములే నేను అనేటువంటి త్రిపురాసురులు నశించిపోతారు. అది దర్శింపజేసాడు త్రిపురాసుర సంహారకుడు. అందుకే ఇక్కడ మనం ఆ రథములను, ఆ గుర్రములను, వీటిని దర్శిస్తూ ఉండాలి. ఆ స్ఫూర్తితోనేనండి మనకిప్పుడు రథాలు అన్ని తయారు చేసుకుంటున్నాం. తండ్రి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. అందుకే ఈశ్వర చైతన్యం అన్ని వేషాలు వేసింది, లేకపోతే ఏ వేషం ఎలా వేయాలో మనకు తెలియదు. అలాగే వేటగాళ్ళు అంటే శివుడే కనిపిస్తాడు. అయ్యా, మడి కట్టుకున్న బ్రాహ్మడు ఆయనే, మడి తడి లేని వేటగాడు ఆయనే, అదే విశేషం, అన్నీ ఆయనే. ఆ వేటగాడే తిరుగుతున్న పరమేశ్వరుణ్ణి ఆదికిరాత అని మనం నమస్కారం చేసుకున్నాం కదా. ఈ వేటగాడి రూపం ఎప్పుడు చూపించాడు? అర్జునుకు చూపించాడు. ఈ వేటగాడి రూపమే బ్రహ్మదేవుడికి చూపించాడు. బ్రహ్మదేవుడు కామవికారం చేత మృగమైనప్పుడు ఈ వేటగాడే వెళ్ళి నిగ్రహించాడు. అంటే మృగాలను నిగ్రహిస్తాడనమాట. మనకెందుకండి, అయితే మనకు అక్కర్లేదు, మనకే ఎక్కువ కావాలి. ఇన్ని మృగాలు ఇక్కడున్నాయి గనక, మృగాలన్నీ ఉన్నాయంటే పశు ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఆ వికారాలు పుడితే మనం కూడా మృగాలు మెప్పుతాం. బ్రహ్మదేవుడు లేడే పరిపిత్తట, కామం అనే వికారం పుడితే, అంటే ఈ వికారాలు పుడితే బ్రహ్మదేవుడు అంతటి వాడే మృగమైపోయాడు. అలాగే మనలో కూడా మోహ వికారం, శోక వికారం ఇవన్నీ పుట్టినప్పుడు మనలో వివేకం నశించి మనలో మృగ ప్రవృత్తులు బయటపడతాయి. ఈ మృగ ప్రకృతులన్నీ నశించాలి అంటే ఆ పరమేశ్వరుడు ప్రణవ ధనువుని సిద్ధం చేసుకుని ఎదురుగా కనబడితే ఈ మృగ ప్రవృత్తులన్నీ పోతాయి. అందుకే మాయామృగాలని వేటాడేటువంటి ఆ వేటగాడిని పిలవాలి. తలపై జాబిలి నెమ్మి పించేయము వేదస్వానముల్ ముందు అమ్ములును ముమ్మన వింటి బద్దయు కరంభోజాత యుగ్మమ్మునన్ మలరా కూతురు బోయసాని వెనువెంటన్ రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజా యద సంప్రార్థింతు విశ్వేశ్వరా అన్నారు విశ్వనాథ్ వారు. ఆ విశ్వేశ్వరుడు ఆ జాబిల్లిని నెమలిపించంగా మార్చుకుని ఆ త్రిశూలాన్ని, ఆ ఊమ అనే ప్రణవంతో కూడిన ఆ శూలాన్ని ధనుస్సుగా మలచుకుని స్వామి సాక్షాత్కరించి ఆ నెమలిపించం ఆ చంద్రలేఖే నెమలిపించంగా మారిపోయింది కదా. ఇక అమ్మవారు భోజసానిగా రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజునద సంప్రార్థింతు విశ్వేశ్వర అని ఆ వేటగాడిని తలంచుకుంటున్నాం. అందుకే వేటగాళ్ల రూపంలో ఉన్నాడు. ఈ వేటగాళ్ళు కుక్కలను పట్టుకెళ్తున్నట్ట. ఈ కుక్కలు ఎంత సహకరిస్తున్నాయంటే అక్కడ ఏ జంతువు ఉందో పోల్చి చెప్పగలుగుతున్నాయి. ఆ కుక్కలు ఏవయ్యా అంటే వేదశ్వానముల్, వేదములనే కుక్కలు. మాయ జాడ తెలియాలంటే వేద విజ్ఞానం మనకి సహకరించాలి. వేద విజ్ఞానంతోనే ఏది మాయో, ఏది మాయారహితమో మనం తెలుసుకోగలం. అది ఇందులో చెప్తున్నటువంటి అంతరార్థం. అందుకు మృగయుభ్యశ్వనిభ్యశ్చ వో నమః, కుక్కలతో వెళ్ళేటువంటి పరమేశ్వరుడు అని. అయితే కుక్కలతో వెళ్ళాడు సరే, మన కుక్కలు, ఆ కుక్కలలో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. అంటే వేద వేద్యుడే కాదు, వేదములు కూడా ఆయనే. అందుకే కుక్కల రూపంలో ఉన్నవాడంటే వేదముల రూపములో ఉన్నవాడు అని అర్థం తీసుకుంటూ ఉంటే కుక్కలలో శబ్దం ఉంది, అలాగే వేదాలు శబ్దమయ్యాలి. అయ్యా, వేదాన్ని కుక్కలతో పోలుస్తారా అని అనుకోవద్దు. ఇంకా మన దృష్టి విస్తరిస్తే కుక్కలలో కూడా రుద్రుడున్నాడు అని చెప్తున్నాడు. స్వభ్యశ్చ స్వపతిభ్యశ్చవో నమః, కుక్కల రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారము, కుక్కల పాలకులైన రుద్రులకు నమస్కారము అని చెప్తున్నారు ఇక్కడ విశేషంగా. కుక్కల్లో రుద్రుడు లేకపోతే ఉన్నాడో లేదో తెలియాలంటే టెస్ట్ చేయొచ్చు మనం. రాత్రిపూట ఒంటరిగా వెళుతూ ఉంటే రోడ్డు మీద ఒక కుక్క మొరుగుతూ ఉంటేనే భయం వస్తుంది. అది వెనకాల పరిగెడితే చాలు, ప్రతివాడు పీటి ఉషలైపోతారు. కారణం, దానిలో ఉన్న రుద్రతేజం ఒక్కసారి రవం చేసిందా అంతే చాలు, భీర్షణ రవం, భయ రవం. అది కానీ చేస్తే పరిగెడతామా లేదా మనం? అందుకే కాలభైరవుడు కుక్క మీద కూర్చున్నట్ట. అదో విశేషం. కుక్కని పరిశీలించండి, ఎంత దివ్యత్వం ఉంటుందో. పరిశీలించడం చేత నవ్వాలే కానీ కుక్కలో ఉన్న దివ్యత్వం చూడొచ్చు. దాని విశ్వాస గుణం కానీ, అది పరాక్రమించిందా ఎలాంటి కుక్క అయినా సరే కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డుంటే చాలు మనకి ఎక్కడి నుంచి భయం, గేటు మీద చెయ్యి వేయడానికి. అందులో లోపల నుంచి అరిచిందా మరీ భయం, అలాగా అది అలా కాచుకుంటుందిట. ఈ భైరవ ఉపాసనలో మనకి కుక్క గురించి చెప్పడింది. అయితే కాలభైరవుడు మాత్రం శునక స్వరూపుడు గారు తెలుసుకోండి. శునకాన్ని అధిష్ఠించి ఉండే వాహనం, శునకమే వాహనం తప్ప శునక స్వరూపుడు కాదు ఆయన. శునకాల్లో అనేక వెరైటీస్ ఉన్నాయి, మళ్ళీ అదొకటి. అయితే శునకం కూడా దైవం అని చెప్పాం గనక అదే ఒళ్ళో పెట్టుకుని దేవుడి గదిలో పెట్టుకోమని చెప్పట్లేదు. ఇక్కడ మనకి ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడుతోందని చెప్పి చెప్పుల్ని తల మీద వేసుకు తిరగం కదా. లేకపోతే ఎవరైనా ఇంటికి ఆహ్వానించగానే వస్తూ వస్తూ ఆ చెప్పుల్ని తీసుకొచ్చి సోఫాలో వెయ్యం కదా పాదుక పట్టాభిషేకం చేసుకోండి అని. అయ్యా చెప్పుల్ని సోఫాలో పెడతారంటే మన నా పాదాలు రక్షిస్తుండండి అని స్తోత్రం చేస్తామా? దాని మర్యాద దానిది. అలా దేన్ని తక్కువగా చూడద్దు, దాని మర్యాద దానికి ఇవ్వండి. సభ్యశ్చ స్వపతిభ్యశ్చ వో నమః. ఈ కుక్కలు చూడండి ఎంత విశేషం. చివరికి మానవులు కూడా దొంగజాడ పట్టలేరు. ఈ కుక్కల సాయమే వాళ్ళకి కావాలి. అది వెళ్ళి పడుతుంది. అలాగా మనకి ఆ పోలీసు కుక్క పట్టుకుని వచ్చాడా అమ్మయ్యా అని ధైర్యం వస్తుంది మనకి. అంటే వీడు చేస్తాడు సాయం, వీడి చేత కూడా కాకపోతే కుక్క చేసి పెడుతుంది అనుకుంటున్నాం. అలాగా కుక్కలు వాణ్ణి రాగానే మనకు రుద్రుడు కనిపించాలి. వీళ్ళిద్దరిలో ఉన్న రుద్రులు సహకరిస్తేనే అసలు దొంగ దొరుకుతాడు మనకి. అందుకే ఆ రూపాల్లో ఉన్న రుద్రులు కూడా కనిపిస్తారు. అందుకే కుక్క కాటు కూడా తగలకుండా ఉండాలంటే సభ్యత్య స్వపతిభ్యత్యవో నమ. కుక్కలు కూడా మనకు అఘోరంగానే ఉండాలి. మన మీద ఎవడు పడకుండా అది అరిస్తే పర్వాలేదు, కానీ అది మన మీద దూకరిస్తేనే ప్రమాదం. ఆ విధంగా జరిగి ఉండే వ్యవస్థ కూడా ఈశ్వర స్వరూపమే. సభ్యశ్చ స్వపతిభ్యశ్చ వారి యందు అధిష్ఠించి దాన్ని నిగ్రహించే స్వరూపంలో ఉన్నవాడు. ఇప్పుడు వరకు చెప్పిన వివిధ వృత్తుల వారు, వివిధ ఉపాధుల్లో ఉండేటువంటి వారు, వారిని అధిష్ఠించి ఉన్న ఈశ్వర చైతన్యం, దీన్ని మనం నమస్కరించుకున్నాం. అధిష్ఠించిన వాడిని ఎందుకు చెప్పాము అంటే వాడిలో మనల్ని హింసించే బుద్ధి పుట్టినా వాడికి హింసించే శక్తినిచ్చిన ఈశ్వరుడు అక్కడ అధిష్ఠించి ఉన్నాడు కనుక వాడు ఆ పగ్గాన్ని వెనక్కి లాగుతాడు. ఆయన పశుపతి కదండి. కుక్కను వదిలినా కుక్క తాడు ఎవడి దగ్గర ఉందో వాడు ఉన్నాడు. ఈ కుక్క మన మీదకి రాబోతూ ఉంటే దాన్ని పట్టి ఇలా లాగేడా అది వెనక్కి వెళ్తుంది. అలాగే మన మీద దాడి చేయబోయే ఘోర శక్తిని దాని యందుపతిగా ఉండే ఈశ్వర చైతన్యం వెనక్కి లాగి కాపాడుతుంది. అది ఇక్కడ విశేషం. సభ్యశ్చ స్వపతిభ్యశ్చ వో నమః అనడంలో అంతరార్థం. అందుకే మనం మన దైవాల్లో కుక్కల్ని అందరినీ పూజించాం. బలిభుక్కులు కుక్కలు కాకులు కూడా మనం గుర్తు తెచ్చుకుంటాం. మనం వివిధ సందర్భాల్లో ప్రతి ఉపాధిలో ఒక దివ్య చైతన్యం ఉంది. ఇవి మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క దివ్య చైతన్యానికి కూడా ఈశ్వర శక్తిని ఆవాహన చేసుకునే లక్షణం ఉంటుంది. ఇది ఒక రహస్యం. కొన్ని ఉపాధులు కొన్ని రకముల శక్తుల్ని రిసీవ్ చేసుకుంటాయి సృష్టిలో. ఇది పెద్ద రహస్యం. దీన్ని అధ్యయనం చేశాడు భారతీయ మహర్షి. అవే మనకు ఆచార వ్యవహారాల క్రింద వచ్చాయి. సృష్టిలో అన్ని శక్తులు ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ రెండు ఉంటాయి. సృష్టి సహజ లక్షణం అది. ఇందులో కొన్ని ఉపాధులు పాజిటివ్స్ని అట్రాక్ట్ చేస్తాయి, కొన్ని ఉపాధులు నెగటివ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అంతే కదండి. మీరు రాగి తీగను పెడితే కరెంటును టకీమని అందుకుంటుంది, ఒక కర్ర పుల్లను పెడితే కరెంటును అందుకోలేదు. ఇప్పుడు ఏది ఎక్కువ ఇందులో? కరెంటును అందుకోగలిగిందని రాగి తీగకు మీరు పూజ చేస్తారా? అందుకోలేకపోయిందని కర్రని పారేస్తారా? కర్రకి ఆ శక్తి లేదు గనకే మనం ఆ రాగి తీగ నుంచి తప్పించుకోవడానికి కర్రను పట్టుకునేనే దాన్ని తొయ్యగలుగుతున్నాం. అందుకు ఇక్కడిది గొప్ప అక్కడిది గొప్ప, ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అందుకు సృష్టిలో ప్రతి ఉపాధిలోనూ కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే హ్యూమన్ బాడీస్లో కూడా కొన్ని శరీరాలు నెగిటివ్ ఎనర్జీస్కి చక్కగా రెస్పాండ్ అవుతాయి, కొన్ని శరీరాలు డివైన్ ఎనర్జీకి రెస్పాండ్ అవుతాయి. అది వాడి వాడి యొక్క కర్మ విశేషం బట్టి. ఎందుకంటే మనం చేసే కర్మలు, మనం చేసే భావాలు చర్మ మాంస అస్థుల్ని అంటుకుంటాయి. తద్వారా మన యొక్క సంస్కారములతో మన దేహం నిర్మాణం జరుగుతుంది. అదే ఈ మధ్యలో వైజ్ఞానిక ప్రగతి పెరుగుతున్న కొద్దీ ఎనర్జీస్ని కొలిచే సాధనాలు వస్తున్నాయి. ఆ మధ్య కిర్లియన్ ఫోటోగ్రఫీ అని ఒకటి వచ్చింది. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీతో ఏం చేస్తారంటే ఏదో ఒక విషయాన్ని కానీ, వస్తువుని కానీ, లేదా మనిషిని కానీ ఫోటో తీస్తే వాడి యొక్క సంస్కారం బట్టి దాని ముందు కలర్స్ వస్తూ ఉంటాయట. అతి దుర్మార్గుడు క్షుద్రమైనవి తిని తిరిగే వాడికి నల్లని వెలుగులు రావడం, కొందరి దగ్గర నుంచి ఎర్రని వెలుగులు రావడం, అలాగే కొన్ని వృక్షాల నుంచి ఒక శక్తులు రావడం, తులసి కదంబం మొదలైన చెట్ల నుంచి డివైన్ వేవ్స్ వచ్చేట, కొన్ని శక్తులు కొన్ని చెట్ల నుంచి భయంకరమైన వేవ్స్ వచ్చేట. అవి అవసరమే, ఇవి అవసరమే. అంటే అర్థం ఏంటంటే కొన్ని తమ నుంచి ఒక దివ్యత్వాన్ని ప్రసరిస్తాయి, కొన్ని తమలోకి ఒక దివ్యత్వాన్ని తీసుకుంటాయి. ఇది సృష్టిగతమైన నేచర్. అలాగే ప్రతి ఉపాధిలోని ఇవి ఉంటాయి. ఏ ఉపాధి తక్కువ కాదు. అలా పొందగలిగే శక్తి ఆ ఉపాధిలో ఉందంటే తదంతర్గతమైన చైతన్యం వీడి యొక్క కర్మ విశేషం బట్టి దానికి ఇచ్చిందన్నమాట. ఇది మనం పరిశీలించినప్పుడు శునకాదులు అలాగే గాడిదలు ఇవన్నీ కూడా మనకంటే కొన్ని విషయాల్లో ఇంద్రియ చైతన్యం ఎక్కువ ఉంది వాటికి. మనం అన్నీ చూడగలమంటాం, మనం చూడలేని వాటిని చూడగలవు శునకాలు. ఉదాహరణకి

పరిగెడతాయి అక్కడి నుంచి. మనం గాడిద అని తిడతాం కానీ గాడిదగా మనకంటే ఒక ఇంద్రియ శక్తి గట్టిగా ఉంది. దానికి దానికంటూ ఏదో స్పెషల్ పెట్టాడు. సృష్టిలో వచ్చే ఒక సూక్ష్మమైన దాన్ని రిసీవ్ చేసుకోగలిగే ఇంద్రియ శక్తిని వాటికి పెట్టాడు. అలాగే సృష్టిలో ఉన్న దేవతాశక్తుల్ని తన శరీరంలో నిక్షిప్తం చేసుకుని తిరిగి బయటకు ప్రసరించగలిగేటటువంటి శక్తి ఉన్నవి ఆవులు మొదలైన దివ్యమైనటువంటివి. ఈ నెగటివ్స్ని బాగా ఒంటికి పెట్టించుకు తిరిగేవి మార్జాలములు, శునకములు, కుక్కుటములు మొదలైనటువంటివి. అందుకే వాటిని గర్భాలయాల్లోకి, దేవాలయాల్లోకి, దేవతల్ని పూజించే ఇళ్లల్లోకి ప్రవేశింపరాదు అన్నారు. తప్ప వాటిని నిందించడం కాదు, వాటిని ఉంచవలసిన స్థానంలో ఉంచి వాటికి భోజనం పెట్టవలసిందే. అంతేకాదు దేవతార్చనలు చేసిన తర్వాత, దేవతకు పెట్టిన తర్వాత అవశేష భాగాన్ని ఉంచి బలిభుక్కులు అని చెప్పి ఈ కుక్కలకు పెట్టడం ఉంది. అందుకు దయ అంటే ఆవిడ మనకు చెప్పక్కర్లే, దేని స్థాయిలో దాన్ని మనం గౌరవిస్తాం. దయ చూపించాలి దయ చూపించాలని చెప్పేసి మనం ఎలక్ట్రిక్ తీగలు పట్టుకుని వేలాడం కదా, దానికి ఇవ్వాల్సిన మర్యాద దానికి. అలాగే ప్రతి దానికి దాని శక్తిని బట్టి మన రక్షణ కోసం దూరం ఉంచుకుంటూ ఉంటాం. అలాగే సృష్టిలో ఉండేటువంటి పితృరూప చైతన్యాన్ని తన శరీరంలోకి ఆకర్షించుకునే శక్తి వాయుసంలో ఉంది కాకిలో, అది విశేషం. అందుకే ఆ పిండం పెట్టేటప్పుడు కాకిని ఆహ్వానించడం విశేషం. అది ఇవన్నీ ఏంటంటే ఆ జీవుడు కర్మగతులు బట్టి అనేక లోకాలకు వెళతాడు. వారు ఏ లోకంలో ఉన్నా వారి వల్ల వీడు పుట్టాడు గనక వాళ్ళని స్మరించుకుంటూ వీడు కర్మ చేస్తాడు. ఆ చేసినప్పుడు వేద అనుష్ఠానం చేసినటువంటి శుచిగల ఒక వేదాధ్యయనవేత్తకు భోజనం పెడితే వాడి పేరు తలంచుకుని దానివల్ల జరిగేది ఏమిటి అంటే ఆ మరణించిన జీవుడు కానీ బ్రహ్మలోకంలో ఉంటే వాడికి పోషణ వెళుతుంది. అలాగే అగ్ని ఎందుకు సమర్పిస్తారు పిండాన్ని, అది ఎందుకు సమర్పిస్తారంటే ఆ జీవి ఒకవేళ ఊర్ధ్వలోకాలు ఇంద్రాది లోకాలకు వెళితే అక్కడ ఉన్నవాడికి అందడానికి అగ్ని ఎందుకు సమర్పిస్తారు. ఒకవేళ వాడు నరకాది లోకాల్లో కానీ ఉంటే అక్కడికి కూడా పోషణ పంపడానికి కాకికి ముద్ద పెడతారు. ఇది మూడు విశేషాలు. ఏ జీవుడు దేనికే వేయడో తెలియనప్పుడు ఇది వ్యవస్థ. ఇవేవి తెలియకుండా మనం ఆత్మ ఒకటి ఉంది కదండి, అది అంతటా ఒకటే కదండి అని. కానీ జలుబు చేసినప్పుడు తుమ్మేది ఆత్మ కాదు మన ముక్కు, అప్పుడు మంది ఇచ్చేది ఈ దేహానికే. కానీ ఆత్మకి జలుబు కూడా లేదండి, ఆత్మకి ఆకలి కూడా లేదు, ఆత్మకి నిద్ర కూడా లేదు. మరి శరీరానికి అన్నీ ఉన్నాయే, కనుక శరీరం అని ఒకటి ఉందని వాడు ఇలా అన్నాడని ఉక్రోషం, వీడు ఇలా అన్నాడని అభిమానం, ఇన్ని ఉన్నప్పుడు ఇవన్నీ పాటించవలసినదే. అందుకు ఆ దేహస్పృహ ఉన్నంత వరకు మనం జ్ఞానం చేస్తాం. తర్వాత నా దేహస్పృహ పోయిందండి అన్నాడంటే స్పృహ ఉంటేనా మాట అన్నాడు, అంతే కదా. కనుక కర్మను ఏనాడు విడిచిపెట్టరాదు. కర్మను ఏర్పాటు చేసినటువంటి వాడిది విజ్ఞానం, కర్మను అనుసరించే వాడిది విశ్వాసం. అంతకు తప్ప ఇంకేం లేదు. సృష్టిలో అందరికీ అన్ని విజ్ఞానాలు ఉంటాయా? ఉండవు. అందరికీ అన్ని విజ్ఞానాలు ఉండవు. అందుకే ఒకటి విజ్ఞానం ఒకటి ఇచ్చి పుచ్చుకుంటూ సమాజ జీవనం సాగిస్తారు, అది విశేషం. మనకి ఇల్లు కట్టగలిగే శక్తి లేదు, ఇల్లు కట్టగలిగే జ్ఞానం మనకి లేకపోవచ్చు. ఇంట్లో ఉండే తెలివి మాత్రమే ఉంది మనకి. అప్పుడు ఇల్లు కట్టేవాడు ఒక సహాయం తీసుకున్నాం, చివరికి మేకు కొట్టే శక్తి కూడా మనకు లేదు, ఎవరినో పిలిపించుకుంటాం ఆ పని కోసం. ఆ శక్తి మరొకటికి ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇలా ఒకడుకోడు పరస్పర పూర్వకంగా. ఒకవేళ వీడు సర్వజ్ఞుడే అన్ని శక్తులు ఇచ్చినా వీడు ఆయువులో వీడి కాలంలో వీడు అన్ని చేస్తూ కూర్చోలేడు. ఈ విధంగా పరమేశ్వరుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తిని ఎందుకు నిక్షిప్తం చేశాడు అంటే ఒక్కొక్క జీవికి అనేక అవసరాలు అనేక సందర్భాల్లో. అందుకే ఎగిరి వెళ్లే కాకిని కూడా వాళ్ళ తండ్రిని తలుచుకున్నప్పుడు ఒక్కటి రాలేదే ముద్ద తిరలేదే అని ఆ కాకిని కూడా గమనించేలాగా చేసినటువంటి దేశం ఇది. అందుకు ఇక్కడ మనం కుక్కతో కలిసి బ్రతుకుతున్నాం, కోడితో కలిసి బ్రతుకుతున్నాం, అన్నిటితో కలిసి బ్రతుకుతున్నాం, వేటిని దూరం చేసుకోలేదు. ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలో ఈ జాతి బ్రతికి చూపించింది. వాటిలో ఉన్న రుద్ర చైతన్యం. అందుకే దేనిని హింసించకు హింసించకు హింసించకు అది తెలుసుకోవాలి. దేన్ని హింసించినా తదంతర్గతమైన ఈశ్వర చైతన్యాన్ని హింసించినట్లే. ఆ కారణం చేతనే ఇన్ని విషయాలు. సభ్యశ్చ స్వపతిభ్యశ్చ వో నమః. కుక్కల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం నిజమే. అయ్యా కుక్కలు ఎంత తెలివైనవి, భలే వచ్చి వాడు ఫలానా దొంగతనం చేశాడు, వాడు ఫలానా చోటున్నాడని జాడ చెప్పే అంటే ఆ కుక్కలు ఎంత గొప్పవి అంటున్నాను నిజమే. కానీ ఆ కుక్కని ట్రైనింగ్ ఇచ్చి దాని చేత ఆ జాడ తెలుసుకునేటట్టు చేసిన వాడు ఇంకెంత గొప్పవాడండి. అందుకే సభ్యశ్చ స్వపతిభ్యశ్చ, దాన్ని కంట్రోల్ చేసిన వాడికి కూడా నమస్కారం అని చెప్తున్నారు. ఇలాగా ఇలా ఇన్ని రూపములతో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఇక్కడ వర్ణించారు. మొత్తంగా ఈ యొక్క అనువాకం మీరు వింటే మొత్తం సమాజం అంతా తిరిగినట్లే. విశ్వమంతా తిరిగాం ముందే, ఆకాశ మండలం నుంచి దిగాం మనం మొదటి నుంచి. మీరు పరిశీలించండి, నమో హిరణ్య భాగవే సేనాన్యే అని ఆకాశ మండలంలోంచి దిగి దిగి దిగి

భూమి మీదకి వచ్చి చెట్టుని పుట్టని ఇసుకని రాతిని రప్పని గరికని వృక్షాన్ని ఇన్నిటినీ చూసి మళ్ళీ మనుషుల దగ్గరికి వచ్చి మనుషుల్లో ఇన్ని రకాల నైపుణ్యాలను చూస్తూ ఉంటే మనకి రుద్రం మొత్తం యూనివర్స్ ఎలా తిప్పుతుంది చూడండి. ప్రతిరోజు శివలింగం మీద కూర్చుని అభిషేకం చేస్తూ ఇంత చెప్తున్నాడు అంటే తాను చెప్తున్నది ఏమిటో తెలుసుకుంటే ఓహో ఇంత విశ్వరూపుడైన ఈశ్వర చైతన్యాన్ని నేను శాంతింపజేస్తున్నాను, అందువల్ల ఇన్ని రూపాలలో ఉన్న ఈశ్వరుడు శాంతిస్తున్నాడు అని వాడు అనుకుంటే ఆ విశ్వం శాంతిగా ఉండదా? ఆ ఉపాసించేవాడికి శాంతిగా ఉండదా? అది ప్రశ్న. ఆ ఉపాసించేవాడికి ఇదంతా శాంతి అయి శుభమై మంగళమై ఉంటుంది, అందులో సందేహం లేదు. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని కోరుకున్నాం. రుద్రం చదివే చోట ఆ చోట ఉన్న కుక్క దగ్గర నుంచి అన్ని వాడికి అనుకూలిస్తాయి, అది విశేషం. ఇలాగా దర్శించినప్పుడు ప్రయోజనం ఇది, విశ్వంలో ప్రతి దానిలోంచి శివమే వాడి వైపు వస్తుంది. అందుకే మనకి ఇది అర్థం చేసుకోవడానికి ప్రహ్లాద చరిత్ర ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, సర్వం ఈశ్వరమయం అనుకున్నాడు గనకనే ప్రతి అణువులోంచి ఈశ్వర రక్ష వాడికి లభించింది. అలా అనుకునేటట్లు చేస్తున్నది రుద్రం ఇక్కడ. ఇది చెప్పి మనం దీనికి సంబంధించిన వైదిక ప్రమాణాలు మొదలైన వాటితో అర్థం చేసుకుంటే పరమేశ్వరుడు యొక్క ఈ సర్వవ్యాపకత్వం వేదం ఎన్ని చోట్ల చెప్పిందంటే ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని. త్రిగుణాత్మకంగా కనిపిస్తున్న ఈ జగత్తులో త్రిగుణాతీతమైన చతుర్థం ఏదుందో అంటే తురీయం ఏదుందో అదే శివం. అందుకే ప్రమహసిపదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. నిస్త్రైగుణ్యే త్రిగుణావస్థలకి దాటినటువంటి వాడు, తురీయావస్థలో ఉండేది చతుర్థం, ఆ చతుర్థావస్థలో ఉండేది శివం అని వర్ణించారు. ఈ శివమే త్రిగుణములు ఎందు వ్యాపించిందని నువ్వు తెలుసుకుంటే త్రిగుణాతీతుడిని తెలుసుకోవచ్చు. ఎలాగో అంటే మూడు చెట్లు మూడు రకాలు పెరుగుతున్నాయి, నిజమే. ఈ మూడు రకాలు ఏ ఆధార చైతన్యాన్ని, భూమిని ఆధారం చేసుకు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఈ త్రిగుణాత్మకమైన జగత్ అంతా కూడా ఆ ఈశ్వర చైతన్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాయి. అందుకు శివాన్ని గ్రహించడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటే దీనికి వేదాల్లో అనేక చోట్ల నసన్న చాసత్ శివయేవ కేవలహ అన్నారు. విశ్వమంతా శివయేవ కేవలహ, శివుడు మాత్రమే ఉన్నాడు అంటే అర్థం శుభస్వరూపుడైన పరమాత్మ మాత్రమే విశ్వమంతా నిండి ఉన్నాడు అని విశేషంగా చెప్పి విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానంచ యత్ సర్వోహేష రుద్రః అని వేదమే మరొక చోటు చెప్తున్నది. ఈ విశ్వం భూతం అంటే ఒకప్పుడు జరిగినది లేదా ఇప్పుడు జరుగుతున్నది, భువనము చిత్రం ఆశ్చర్యకరమైనది జగత్తు, బహుధా జాతం అనేక రకములుగా కలుగుతున్నటువంటిది, జాయమానంచ ఒకప్పుడు కలిగినది ఇప్పుడు కలుగుతున్నది ఇకపై కలగబోయేది ఇదంతా కూడా సర్వోహేష రుద్రః అని వేదమే మరొక చోట చెప్తున్నది. దాని విస్తృతి ఇక్కడ చెప్తున్నది బహుధా జాతం చిత్రం అనేది ఏమిటో అది మనకు అర్థమయ్యేటట్లు ఇక్కడ బోధ చేశాడు ఈ మంత్రంలో. సర్వో వై రుద్రః అని మరొక చోట వేదమంత్రం మాటలు ఇవన్నీ కూడా ఆ వేద ప్రమాణములతో వేదాన్ని మనం చెప్తున్నాం. అయమేవ ప్రథమానం వర్తామిత భవిష్యామిత నాణ్య కశ్చన మత్తో వ్యతిరిక్త అని కూడా శృతిలో ఈశ్వరవచనం ఇది. ఈశ్వరుడు చెప్తున్నాడు అహమేవ ప్రథమమానం వర్తామి, నేనే మొదట ఉన్నటువంటి వాడిని, ఆనేనే భవిష్యామి కలుగుతున్నటువంటి వాడిని, నా చాన్య కశ్చన మత్తో వ్యతిరిక్త, నన్ను మించి మరొకటి లేదయ్యా అన్నాడు. ఈ మాటే ఆ పరమాత్మే శ్రీకృష్ణ రూపంలో మత్త పరతరాన్యాత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అని చెప్పాడు. అందుకే రుద్రంలో ప్రతిరోజు మనకు భగవద్గీత శ్లోకాలు కొల్లలుగా ఎందుకు వస్తున్నాయంటే మన వైదిక సంస్కృతి భగవద్గీతలో కొంత, రామాయణంలో కొంత, వేదాల్లో కొంత లేదు, అంతా ఉన్నది ఒక్కటే, పేర్లు మార్చుకుంటున్నా చెప్తున్నది ఒక్కటే. ఆ ఈశ్వర చైతన్యమే, దాన్ని మించి మరొకటి లేదు. ఇదే విషయాన్ని భూతాని శంభు భువనాని శంభు వనాని శంభుర్గిరయశ్చ శంభు అని సర్వము శంభు అని చెప్పినటువంటి స్మృతి ప్రమాణాలు మనకు కనిపిస్తున్నాయి. అన్ని శంభు శంభు అని అంటే అన్నీ నీకు శుభము కలిగించుటకే ఉన్నాయని. ఈ విధంగా మనకి ప్రమాణంలో విద్యావనీయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శపాకేచ పండిత సమదర్శిన, ఈ సమ దర్శనత్వం అనేది మనకు స్వభ్యశ్చ స్వపతిభ్యశ్చలో ఉండేది రుద్రుడే. అందుకే శుని చైవ శపాకేచ కుక్కలోనూ కుక్కన వండుకు తినేవానియందు, విద్యావినీయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు, గవియందు అనగా ఏనుగునందు,
గోవునందు శునకమునందు పండితులు సమదర్శనం కలిగి ఉంటారు సుమా అని. ఆ పాండిత్యం మనకు కలిగిస్తుంది రుద్రం. వీరందరి యందు సమముగా వ్యాపించి ఉన్న చైతన్యం ఇది. అందుకే ఇక్కడ మనకు చెప్తున్నది శునక శరీరాన్ని గాని లేదా శునక శరీరంలో ఉన్న జీవుణ్ణి గాని చెప్తున్నది కాదు. ఇది ఈ రెండిటిగా వ్యక్తమవుతున్న ఈశ్వర చైతన్యాన్ని మాత్రమే, తదంతర్గతమైన చైతన్యం మాత్రమే ఇక్కడ తెలియజేయబడుతున్నది. ఇది అర్థం చేసుకోక మనకి ఆత్మలక్షణాన్ని దేహానికి అంటగట్టి సమత్వాన్ని సాంకర్యంగా అన్వయించుకుంటూ ఉన్నాం తెలియక. కనుక సమత్వం సమన్వయం ద్వారా సాధ్యమవుతుంది కానీ సాంకర్యం ద్వారా సాధ్యం కాదు. మనం అనుకునే సమత్వాన్ని అపార్థం చేసుకుంటే సమత్వం బూడిదలోనే సాధ్యం. సర్వం నశించిపోతే ఒకటే సమత్వం, బూడిదే. అలాగని సమన్వయం అనేది సృష్టిలో ఉన్న భిన్నత్వం సహజం. సహజమైన భిన్నత్వంలో స్వతసిద్ధమైన ఏకత్వం ఒకటి ఉన్నది. ఇది నువ్వు తెలుసుకుంటే అదే సమదర్శనం. ఆ సమదర్శనాన్ని ఇస్తున్నది ఈ మన వైదిక సంస్కృతి. ముళ్ళులో ఏ పరమేశ్వరుడు ఉన్నాడో పువ్వులోని ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. అలాగని ముళ్ళు ఒంటికి ముడుచుకుంటున్నామా చెప్పండి, పువ్వులే పెట్టుకుంటున్నాం. రెండిట్లో పరమేశ్వరుడు ఉన్నాడు అంటే అర్థం ముళ్ళుని ముళ్ళుగా వాడుకోవాలి, పువ్వుని పువ్వుగా వాడుకోవాలి. అవును కదా. దేన్నైనా గుచ్చాలి అంటే ముళ్ళు కావాలి, ధరించాలి అంటే కుసుమం కావాలి. రెండూ ఒకటే అని చెప్పి దాని బదులు దీన్ని, దీని బదులు దాన్ని వాడుతున్నామా? అలా పొరపాటు పడితే సాంకర్యం. సరిగ్గా అర్థం చేసుకుని రెండింటిలోని గుచ్చే చైతన్యంలో ముళ్ళు, గుచ్చే చైతన్యంగా ముళ్ళులో ఉన్న పరమేశ్వరుడు, మెత్తని చైతన్యంగా కుసుమంలో ఉన్న పరమేశ్వరుడు ఇద్దరికి నమస్కారం అనడం సమదర్శనం. ఈ సమదర్శనాన్ని అంత చక్కగా సమన్వయాన్ని అందజేస్తున్నది రుద్రం. ఇలా ఈశ్వర సర్వవ్యాపకత్వాన్ని, సర్వాత్మకత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని చెప్పి ఇక్కడ స్వామి యొక్క అసాధారణ ధర్మ రూపమైన మహిమలని తర్వాత అనువాకంలో నమస్కరిస్తున్నారు. స్వామి యొక్క దివ్యనామములు ఇక్కడ వస్తున్నాయి మనకి. ఇప్పటి వరకు వచ్చినవి కూడా నామముల కిందే పూజ చేస్తాం. విశ్వరూపే భ్యఘ నమః, విరూపే భ్యఘ నమః, స్వభ్యఘ నమః, స్వపతిభ్యశ్చ నమః అనే మనం నిత్యం రుద్ర త్రిశతితో అర్చన చేస్తాం. ఇక్కడ ఈశ్వర నామములు చెప్పబడుతున్నాయి. స్వామి యొక్క మహిమా ప్రదర్శన పూర్వకమైన నామములు ఇక్కడ పంచమోనువాకంలో చెప్పబడుతున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి మంత్రములు అన్యతో నమస్కారములు అంటారు. అంటే మంత్రానికి ఒక్కవైపే నమస్కారం ఉంటుంది, అక్కడ రెండు వైపులా నమస్కారం ఉంటూ ఉభయతో నమస్కారం. ఇక్కడ అన్యతో నమస్కారం. నమో భవాయ చ రుద్రాయ చ నమ శర్వాయ చ పశుపతయే చ. శివనామాలు ఇక్కడ మనకు వస్తున్నాయి, వైదికమైనటువంటి శివనామాలు. భవాయ చ రుద్రాయ చ. భవ అని శివునికి పేరు. భవుడు అంటే కలుగువాడు అని అర్థం, కలిగే లక్షణం ఉన్నవాడు అని. పరమేశ్వరుడు భవ లక్షణం ఉంటేనే జగత్ అనేది ఉందిట. భవము అంటే ఏదుందో దానికి భవం అని పేరు, ఏది కలిగిందో దానికి భవం అనే పేరు. పరమేశ్వరుడికి భవ అని పేరు ఎందుకు వచ్చిందంటే భవతి అస్మాత్ ఇతి భవః అని అర్థం చెప్పారు. ఎవరి నుంచి ఇది అంతా కలిగిందో అతడు భవుడు అని అర్థం. అలాగే ఎవడు ఈ జగద్రూపంగా కలిగాడో అతడు భవుడు. విత్తనం నుంచి చెట్టు వచ్చింది కనుక విత్తనాన్ని భవుడు అన్నాం. విత్తనం నుంచి చెట్టు రావడం అంటే పెట్టులోంచి వస్తువు వచ్చినట్టు రాలేదు కదా విత్తనంలోంచి చెట్టు. విత్తనమే చెట్టుగా పరిణమించింది. అలాగే భవుడే విశ్వరూపుడై ఉన్నాడు. అందుకే విశ్వేశ్వరుడే విశ్వరూపుడు. అందుకు విశ్వముగా కలిగినవాడు భవుడు, విశ్వాన్ని కలిగించిన వాడు భవుడు. ఆయన వల్ల కలుగుతోంది, ఆయనే కలిగాడు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని చెప్పినటువంటి. అందుకే ఆ పితామహునికి నమస్కరిస్తూ రేపటి రోజున మిగిలిన విషయాలు తెలుసుకుందాం. ఈరోజుకింతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: நம சிவாயா. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹாவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shiva Tattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம
1: சிவாய். பூர்வகாலంలో சோழ தேசంలో அதனூரு అనేటటువంటి ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరు చుట్టూ కూడా కనుచూప మేరదాకా నానా విధాలైనటువంటి సస్యములు అంటే పంట పొలాలన్నీ కూడా ఉండేది. ఆ ఊరంతా కూడా సస్య శ్యామలమై పంట పొలాలతోనూ మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, బర్రెలు, ఎనుబోతులు మందల మందలుగా తిరుగుతూ స్వేచ్ఛగా కడుపు నిండా మేత వేస్తూ ఉండేవి. విశాలమైనటువంటి పచ్చిక బయళ్లు కన్నుల పండుగగా ఉండేవి. ఆ భూములన్నింటికీ అక్కడ పెద్ద నది ఉండేది. గ్రామం చుట్టూ లెక్కలేనటువంటి తటాకాలు ఉండేవి. అందులో వేలు లక్షలుగా తామర పూలు పూస్తూ ఉండేవి. వాటి యొక్క సువాసనలు యోజన దూరం వరకు వ్యాపిస్తూ ఉండేవి. ఆ మకరందాన్ని కోలటానికి అక్కడ బారులు తీరి తుమ్మెదలు అన్ని కూడా విహరిస్తూ ఉండేవి. అక్కడ ఉన్నటువంటి ఆ తటాకాల ఒడ్డున, చెరువుల ఒడ్డున అనేక రకాలైనటువంటి పండ్ల వృక్షాలు, వాటికి కాచినటువంటి ఆ పండ్ల యొక్క భారంతో వంగిపోయి ఉండేవి. ఆ పండ్లన్నీ పగిలిపోయి వాటి యొక్క రసమంతా కూడా చుక్కలు చుక్కలుగా నీటిలో పడుతూ ఉండేది. దాంతో ఆ చెరువులలో ఉండేటువంటి నీళ్లు కూడా ఒక రకమైనటువంటి పండ్ల రుచి వచ్చేది. ఆ చెరువులలో అక్కడ తిరిగేటటువంటి ఆ జలచరాలు అన్ని కూడా ఎగిరి పడుతూ ఆ వృక్షముల నుంచి రాలేటటువంటి ఆ పండ్ల యొక్క రసాన్ని ఆస్వాదించడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉండేవి. అవి చాలా పల్లెటూరు అయినప్పటికీ బృహస్పతిని మించినటువంటి పండితులైనటువంటి వాళ్లు బ్రాహ్మణోత్తములు బోల్డు మంది ఉన్నారు. మిగిలిన అన్ని వర్ణాల వాళ్లు కూడా వాళ్ల యొక్క కుల వృత్తిని చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ సుఖ జీవనం చేస్తూ ఉన్నారు. అయితే ఆ పల్లెని ఆనుకుని హరిజన వాడ ఉంది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా హరిజనులే. ఆ హరిజన వాడలో ఎక్కడ చూసినప్పటికీ కొబ్బరి ఆకులతో కప్పినటువంటి చుట్టూ గుడిసెలు కనిపిస్తూ ఉండేవి. ఈ చుట్టూ గుడిసెలన్నీ కూడా ఒక వరుస లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గుంపులు గుంపులుగా ఉండేవి. ఆ గుడిసెల మధ్య పెంట పోగులు, అక్కడ ఇష్టం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉండేది. ఒకచోట కోడి ఈకలను పీకి రాసులు, ఆ ఈకలని కూడా రాసులు రాసులుగా కనిపిస్తూ ఉండేవి. ఇంకొక చోట జంతువుల యొక్క ఎముకల పూగులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఎముకల కోసం పోట్లాడుకుంటున్నటువంటి కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక చోట ఊరబెట్టి ఆరవేయబడినటువంటి తోళ్లు వాడి దుర్వాసనకు అక్కడ చేరి అరుస్తూ ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉన్నటువంటి కాకులు, గద్దలు మొదలైనటువంటి ఈ పక్షులు, శరీర భాగాలన్నీ కూడా తెగవేయబడినటువంటి జంతువుల యొక్క కళేబరాలు, ఇవన్నీ కూడా చూడటానికున్నానే అక్కడికి వెళ్లేటప్పటికీ అది హరిజన వాడ అని మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అటువంటి హరిజన వాడ ఒకటి ఉండేది ఆ ఊరికి కొద్ది దూరంలో. అక్కడ బాలబాలికలు అంటే చిన్నపిల్లలందరూ కూడా కుక్క పిల్లలతోనూ పంది పిల్లలతోనూ ఆడుకుంటూ ఉన్నారు. పందులకు కాళ్లు కట్టి కర్రలతో దాన్ని బాదినప్పుడు అది ఎలా గిలగిలా తన్నుకొని చచ్చిపోతుందో అది చూస్తూ ఉన్నారు. మెడలు కోసినప్పుడు ఆ కోళ్లు ఎగిరెగిరి ఎలా పడతాయో, ఎలా ప్రాణాలు వదిలిస్తాయో వదులుతాయో అవన్నీ చూస్తూ ఉన్నారు. అవి అవి చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆ కోళ్లు గాని పందులు గాని ఇవి చచ్చిపోతూ ఉంటే వీళ్లు ఆనందంగా చప్పట్లు కొడుతూ ఎగిరెగిరి గంతులు వేస్తూ కొరింతలు కొడుతూ ఉన్నారు. ఆ హరిజన వాళ్ళలో ఉన్నటువంటి పురుషుల్లో కొందరు కూలి నాలీ చేసుకోవడానికి గ్రామంలోకి వెళుతూ ఉండేవాళ్లు, కొందరు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్లు, కొందరు ఇళ్ల దగ్గరే ఉండి చర్మాలు బాగు చేస్తూ చెప్పులు కొడుతూ తోళ్లతో వివిధ రకాలైనటువంటి వాద్యాలు తయారు చేస్తూ ఉండేవాళ్లు. స్త్రీలు రావి ఆకులతో చుట్టినటువంటి పొగాకు చుట్టలు కాలుస్తూ ఉండేవాళ్లు, రెవికలు లేవు ఒడ్లు దంపుతూ ఉండేవాళ్లు, పాటలు పాడుతూ ఉండేవాళ్లు, వంటలు చేస్తూ స్త్రీ ఆ పురుషులకు సహాయం చేస్తూ ఉండేవాళ్లు. ఇటువంటి ఆ గుడిసెల గుంపుకి కొంచెం దూరంలో గంజాయి వనంలో తులసి మొక్క ఉన్నట్టుగా పరిశుభ్రమైనటువంటి ఒక కుటీరం అనేది కనిపిస్తూ ఉన్నది. ప్రతి దినము ఆ కుటీరం లోపల బయట కూడా ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గులతో అలంకరిస్తూ ఉన్నారు. లోపల వెదురు తడికెలున్నాయి. ఆ వెదురు తడికెలకు శివుని యొక్క ఫోటోలు అన్నీ కూడా తగిలించి ఉన్నాయి. ఆ చిత్రాలన్నీ కూడా వేలాడుతూ ఉన్నాయి. ఆ ఇంటి దగ్గర ఏ రకమైనటువంటి దుర్వాసన రావటం లేదు. ఎల్లప్పుడూ గుగ్గిలము మొదలైనటువంటి ధూపాలు పొగలు వేసినటువంటి సువాసనలు మాత్రమే వస్తూ ఉన్నాయి. అపరాహ్నం అయ్యేదాకా ఒక జాము లేదా రెండు జాముల పాటు మాత్రం ఆ కుటీరాన్ని విడిచిపోతూ ఉన్నాడు ఒక పిల్లవాడు. ఎప్పుడు ఆ కుటీరంలో కూర్చుని భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు. నియమానుసారము కాలాన్ని లెక్క పెట్టుకుని అతడు బయటికి వెళ్లి తన యొక్క పరిపాటలు చేసుకుని వస్తాడు. లేనటువంటి సమయంలో ఎల్ల వేళలయందో కూడా ఆ కుటీరంలో ఒక శివలింగాన్ని పెట్టుకుని, మట్టితో తయారు చేసినటువంటి ఒక శివలింగాన్ని పెట్టుకుని ఆ శివలింగాన్ని తదేకమైనటువంటి దృష్టితో ధ్యానం చేస్తూ ఉన్నాడు. అతడే భక్త నందనారు. అతడు తీరిక సమయాల్లో మాత్రం బయటికి వెళ్లి తన యొక్క సహచరులతో కలిసి వాద్యాలకు ఈ చర్మాలు తయారు చేస్తూ ఉన్నాడు, చెప్పులు కొడుతూ ఉన్నాడు, పొలానికి వెళ్లి పని చేస్తూ ఉన్నాడు, కావలసిన ధనాన్ని మాత్రం సంపాదించుకుంటూ ఉన్నాడు. దినం గడవాలి కదా, ఆ దినం గడవడానికి ఎంత ద్రవ్యం అవసరమవుతుందో అంత ద్రవ్యాన్ని మాత్రం సమకూర్చుకుంటూ ఉన్నాడు. మిగిలినటువంటి సమయంలో పూర్తిగా ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు. అతడే భక్త నందనారు. అతడు మూడు కాలాల్లోనూ స్నానం చేస్తాడు, పరమేశ్వరుణ్ణి అర్చిస్తాడు, ముఖాన విపూయి ధరిస్తాడు, తన కుటీరంలో ఉన్నటువంటి ఆ పార్థివలింగాన్ని ప్రతిష్ఠించుకుని తనకి తెలిసిన విధంగా తాను నేర్చుకున్నటువంటి విధంగా ఆ పరమేశ్వర స్వరూపాన్ని అర్చిస్తాడు. శివనామ సంకీర్తనంతోనే పొద్దు పుచ్చుతూ ఉంటాడు. అయితే ఈ నందనారు తన కుల వృత్తిని మాత్రం వదల్లేదు. నియమానుసారము ఆ కుల వృత్తిని చేస్తూ ఉన్నాడు. వెళ్లి తన సహచరులతో కలిసి చెప్పులు కొడుతూ ఉంటాడు, పొలం పనులు చేస్తూ ఉంటాడు, కూలి పనులు చేస్తూ ఉంటాడు, అనేక రకాలైన పనులు చేసి ద్రవ్యాన్ని మాత్రం సంపాదించుకుంటూ ఉంటాడు. ఇది నందనారు యొక్క జీవితం. ఈ రకంగా సూర్యాస్తమయం దాకా పనిచేసి వచ్చేటప్పుడు ఆ దవలో ఉన్నటువంటి తటాకంలో స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఒంటి నిండా కూడా విభూది పోసుకుని అప్పుడు తన యొక్క కుటీరానికి వెడతాడు. ఆ పల్లెకు అతి దగ్గరగానే తిరుప్పుంగూరు అనే క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో విశ్వనాథుడు అనేటటువంటి పేరుతో ఆ పరమేశ్వరుడు వెలిసి ఉన్నాడు. నందనారు ఒకరోజు అనుకున్నాడు ఆ విశ్వనాథుణ్ణి దర్శించాలి అని. అనుకున్నదే తడవుగా తెల్లవారుదామనే బయలుదేరి హుటాహుటి ఆ ఊరికి వెళ్లాడు. తిరుప్పుంగూరు సమీపించాడు. ఆ సమీపించడంతోనే ఆనందోద్రేకంతో అతని యొక్క హృదయమంతా కూడా పొంగిపోతూ ఉన్నది. సూర్యోదయానికి పూర్వమే ఆ దివ్య క్షేత్రాన్ని చేరాడు. ఏటిలో స్నానం చేశాడు, పొడి బట్టలు కట్టుకున్నాడు, విభూతి రుద్రాక్షమాలలో ధరించాడు. ఆలయ గోపురం కనబడింది. చాలు, ఇంకేముంది, తన యొక్క జన్మగాథ ధన్యమైపోయింది అనుకున్నాడు. సాగిలబడి మొక్కాడు, నమస్కారాలు చేశాడు, పుల్లగింతలు పెట్టాడు, వడివడిగా ఆలయాన్ని సమీపించాడు. ఆలయాన్ని చుట్టూ మూడు సార్లుగా ప్రయత్నాలు చేశాడు. గోపురద్వారం దగ్గరకు వచ్చాడు. అక్కడ నిలిచి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వనాథుణ్ణి మనసారా ధ్యానించాడు. నిదానంగా స్వామి దర్శనం కోసం చూస్తూ ఉన్నాడు. అయితే అతడి దృష్టికి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ శివలింగం కనపడటం లేదు. శివుడికి అడ్డంగా నంది ఉన్నది. పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ పరమేశ్వర, పాహిమాం తండ్రి, ఆ నందీశ్వరుని ఒక్కసారిగా తప్పుకోమనవయ్యా. నేను నీ యొక్క సుందరమైనటువంటి ఆ విగ్రహాన్ని దర్శించుకుంటాను అన్నాడు. భక్తుడి యొక్క మర ఆలకించాడు పరమశివుడు. అంతే, అడుగా ఉన్నటువంటి ఆ నందీశ్వరుడు కొద్దిగా పక్కకి తప్పుకున్నాడు. సదాశివుని యొక్క దర్శన భాగ్యం కలిగింది నందనారికి. నంది ఎప్పుడైతే పక్కకి తప్పుకున్నాడో అప్పుడు పరమేశ్వరుడి యొక్క లింగం పూర్తిగా దర్శనమైంది. వెంటనే సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించాడు. హరహర మహాదేవ శంభు అంటూ నమస్కారం చేశాడు. ఇంతకన్నా దగ్గరికి వెళ్లి సేవించడానికి అతనికి అదృష్టం లేదు. అతను పంచమ జాతి వాడు. తన దౌర్భాగ్యాన్ని తానే నిందించుకుంటూ ఆలయం చుట్టూ ప్రయత్నం చేయటానికి వెళ్లాడు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆ నందనారికి కొంత ప్రదేశం ఒకచోట పల్లంగా కనిపించింది. వెంటనే అతని మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇక్కడ ఒక చిన్న తటాకం గనక తవ్వినట్లయితే స్వామిని సేవించడానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్నానాలు చేయడానికి ఎంతో ఉపయోగిస్తుంది అనుకున్నాడు. అనుకున్నది అనుకోగానే వెంటనే అతడు ఆలయ ధర్మకర్తకు దగ్గరికి వెళ్లి తన యొక్క ఆలోచనని అతనికి చెప్పాడు. ఈ పనంతా నేనే చేస్తాను, అక్కడ తటాకాన్ని నేనే తవ్వుతాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ధర్మకర్త చాలా సంతోషించాడు. వెంటనే నందనారు పరమానంద భరితుడై పార, పరుగు, తట్ట, బుట్ట మొదలగిన ఉపకరణాలన్నీ తెచ్చుకుని తాడొక్కడే తవ్వేశాడు. వచ్చిన మట్టితో ఆ చుట్టూ ఎత్తుగా గట్టు నిర్మించాడు. ఇలా కొన్ని దినాలు చాలా రోజులు పనిచేశాడు. చక్కని తటాకం ఒకటి ఏర్పడింది. అది చూసినటువంటి ఆ నందనారు ఆనందాశ్రయంతో ఒళ్ళు మర్చిపోయాడు. శివుడికి మళ్లీ మళ్లీ మళ్లీ నమస్కారం చేసి స్వస్థలమునకేగి తన ఊరికి వెళ్లిపోయాడు. తన ఇంటికి వెళ్లిపోయాడు. యథాపూర్వం అరే తన యొక్క జీవితాన్ని సాగించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా తిరుప్పుంగోరులో ఆ విశ్వనాథుడి యొక్క దివ్యమైనటువంటి దర్శనం కలిగినటువంటి రోజు నుంచి కూడా అతడి యొక్క భక్తి, నిష్ట ఇవన్నీ కూడా మరీ పెరిగిపోయినాయి. వ్యవధి లేకుండా అతడు సర్వకాల సర్వావస్థలయందు కూడా శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ ధ్యానంలో మైమర్చిపోతూ ఉన్నాడు. అతడికి శివభక్తుల సాంగత్యము అనేది పెరిగిపోయింది. వాళ్ల వల్ల అనేక విధానాలు తెలిసినాయి. శివార్చనలో విధానాలు తెలిసినాయి. శివతత్వ రహస్యం తెలుస్తూ ఉన్నది. శివక్షేత్రముల యొక్క మహత్యం తెలుస్తూ ఉన్నది. ఆ క్షేత్రాలు దర్శించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ క్షేత్రాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా నందనారికి చెప్తూ ఉన్నారు. అతడి యొక్క హృదయం పొంగిపోతూ ఉన్నది. తనకు కూడా ఆ క్షేత్రాలు దర్శించాలి అనేటటువంటి కోరిక కలుగుతోంది. ఎప్పుడు ఆ క్షేత్రాలు దర్శించగలుగుతానా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అలా బయలుదేరి అనేకమైనటువంటి క్షేత్రాలు దర్శించి కేవలము గోపురం దర్శించినంత మాత్రం చేతనే తృప్తి పొందుతూ ఉండేవాడు. ఎందుకని అంటే అతడు పంచముడు, అతడికి ఆలయ ప్రవేశం లేదు. అందుచేత కేవలము ఆలయ గోపురాన్ని మాత్రమే దర్శించి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించినంతగా అతను ఆనందిస్తూ ఉండేవాడు. అయితే ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఒకనాడు ఎవడో ఒక భక్తుడు వచ్చి చెప్పాడు, నాయన చిదంబర క్షేత్రం ఉన్నదయ్యా, ఆ చిదంబరంలో ఉన్నటువంటి వాడు నటరాజేశ్వరుడు, చిదంబరేశ్వరుడు, ఆయనే నటరాజేశ్వరుడు. ఆ నటరాజేశ్వరుడు గనక మనకు కరుణించినట్లయితే, ఆయన కృపా కటాక్ష వీక్షణాలు గనక మన మీద పడ్డట్లయితే జన్మ రాహిత్యం జరుగుతుంది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి నందనారు చిదంబరం వెళ్లి ఆ పరమశివుణ్ణి ఆ నటరాజేశ్వరిని దర్శించాలి అని అనుకుంటూ వెళ్ళూరుతూ ఉన్నాడు. ఎప్పుడు వెడదామా అని తయారవుతూ ఉన్నాడు. ఇదిగో తెల్లవారగానే బయలుదేరి చిదంబరం వెళ్లాలి అని అనుకుని నిద్రపోయాడు. తెల్లవారింది, ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కాని వెంటనే అతడి యొక్క కులం గుర్తొచ్చింది. నేను పంచముణ్ణి, ఆలయంలోకి నాకు ప్రవేశం లేదు. చిదంబరంలో స్వర్ణ మండపం ఉన్నది. ఆ సభాస్థలిలో 3,000 మంది భక్తులు ఉంటారు. అటువంటి చోటికి నేను వెళ్లటమా? ఇంతమందిని అవమానపరచటమా? వాళ్లని అగౌరవపరచటమా? ఏ రకంగా నేను వెళ్లటానికి వీలు లేదు, నాకింతే భాగ్యమో అని అనుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్లీ చిదంబరం వెళదాము అని అనుకుంటూ ఉన్నాడు. ఉత్సాహపడుతూ ఉన్నాడు, ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మళ్లీ అదే ఆలోచన, తన యొక్క కులం తను వెళ్లటానికి లేదు, తాను పంచముడు. మళ్లీ ప్రయాణాన్ని విరమించుకుంటూ ఉన్నాడు. ఇలా ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, అనేక సార్లు జరుగుతూ ఉన్నది. అతడు ప్రతిసారి కూడా చిదంబరం వెళ్లటానికి సిద్ధపడటం, మళ్లీ ఆగిపోవటం, ఇలా జరుగుతూ ఉన్నది. కాలం గడిచిపోతూ ఉన్నది. చిదంబరం వెళ్లాలి అనేటటువంటి కోరిక ఆ నందనారులో పెరిగిపోతూ ఉన్నది. అది తీవ్రమవుతోంది, తీవ్రతరమవుతోంది, తీవ్రతమము అవుతూ ఉన్నది. మితిమీరినటువంటి కోరిక కలిగింది. ఇక లాభం లేదు, ఏ రకంగానైనా సరే చిదంబరం వెళ్లాలి, స్వామిని దర్శించాలి అనుకున్నాడు. ఇక నిద్రాహారాలన్నీ కూడా మానేశాడు. నీటిలో మునిగినటువంటి వాడు బయట పట్టడానికి ఎంత తాపత్రయపడతాడో అంతగా తాపత్రయపడుతూ ఉన్నాడు నందనారు ఆ చిదంబరంలో ఉన్నటువంటి స్వామిని చూడటానికి. అలాగే ఆహారం కొరకు మొహం వాచిపోయినటువంటి వాడు అన్నం తినడానికి ఎలా ఎదురు చూస్తూ ఉంటాడో అదే రకంగా ఆ చిదంబరంలో ఉన్నటువంటి ఆ నటరాజేశ్వరుణ్ణి దర్శించడం కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రకంగా కాలాలు గడిచిపోతూ ఉన్నది. చివరికి ఒక రోజున ఆ ఈశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల చిదంబరం పోవాలి అని స్థిరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరమేశ్వర, జగదీశ్వర, శంకర, పాహిమాం పాహిమాం అంటూ ఆ చిదంబరానికి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి ఈ నందనారు చిదంబరం చేరాడు. భూలోక కైలాసము, అదే భూ కైలాసము అని పేరు పొందినటువంటి ఆ చిదంబరం పొలిమేర చేరాడు. ఎప్పుడైతే చిదంబరం యొక్క పొలిమేర చేరాడో అప్పుడు ఆ చిదంబరేశ్వరుడి యొక్క ఆలయ గోపుర ప్రభలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి బాలభానులాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. చూశాడు ఈ నందనారు. ఆ భక్తి ఆవేశంతో ఒళ్ళు తెలియటం లేదు, నేల మీద పడి సాగిలబడి మొక్కుతూ ఉన్నాడు. తా యొక్క జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు. పరమానందంతో ముందుకు నడవటం మొదలుపెట్టాడు. విశాలమైనటువంటి ఆలయ ప్రాకారాన్ని సమీపించాడు. అక్కడ ఆలయ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ చదువుతూ ఉన్నటువంటి వేద మంత్రముల యొక్క ధ్వనులన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ బ్రాహ్మణోత్తములందరూ కూర్చుని స్వాహాకార శబ్దాలు చేస్తూ హోమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ హోమ ధూమాలన్నీ కూడా పైకి ఎగసి కనిపిస్తూ ఉన్నాయి. భక్తులందరూ కూడా హరహర మహాదేవ అంటూ ఆ శివుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఈ శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. భూమిలో, ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆ కైలాసాన్ని కూడా మరిపిస్తూ ఉన్నది ఆ చిదంబరం. దాన్ని, ఆ చిదంబరేశ్వరుణ్ణి ఎప్పుడు నేను దర్శించగలుగుతానా అని అనుకుంటూ ఉవ్విళ్ళూరుతూ అమితమైనటువంటి ఆనందంతో, ఆనందాతిథ్యంతో అతడు అలా గబా గబా నడిచి వెళ్తూ ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలో మోగుతూ ఉన్నటువంటి ఆ ఘంటారావాలన్నీ కూడా అతని యొక్క చెవులకు వీణుల విందుగా ఉన్నాయి. ఇలా వెడుతూ ఉన్నటువంటి ఆ నందనారుకు హఠాత్తుగా అతని యొక్క వర్ణం గుర్తొచ్చింది. అయ్యో, నేను పంచముణ్ణి, నేను ఆలయంలోకి పోవటానికి సాహసం చేస్తూ ఉన్నాను, నేను అలా వెళ్ళటానికి లేదు కదా. 3,000 మంది భక్తులు పవిత్రులు ఉన్నటువంటి చోటికి వెళ్ళటానికి సాహసించి ఎటువంటి పాపం చేయటానికి వడగట్టాను నేను? మరి నా స్వామిని ఏ రకంగా దర్శించగలుగుతాను, ఏమిటి దారి అని బాధపడుతూ చేతులు జోడించి శిరస్సునమించి ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ, హరహర శంకర భక్తవ శంకర పాకిమాం పాకిమాం అంటూ ఆలయం యొక్క ప్రహరీ గోడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు. అతడి కన్నులు ఆశాభంగ దుఃఖ భారం చేత చింత నిప్పుల వలె ఎర్రబడిపోయినాయి. ఆ పరమేశ్వరుడికి నా దుఃఖ నా హృదయంలో ఉన్నటువంటి ఈ వేదన తెలీదా? నేను ఎందుకు వచ్చానో తెలీదా? నేను ఏం చేస్తున్నానో తెలీదా? నా యొక్క కోరిక ఆ పరమేశ్వరుడికి తెలుసు కదా, కాబట్టి ఆ పరమేశ్వరుడే నాకు దిక్కు అని తలుచుకుంటూ ఆ ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రయత్నాలు చేసి చేసి చీకటి పడేదాకా అలా తిరిగి తిరిగి చీకటి పడిన తర్వాత బాగా అలసిపోయి నేల మీద అక్కడే పడిపోయి నిద్రపోయాడు. అలా నిద్రపోయినటువంటి నందనాలకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నటరాజేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఆ నటరాజేశ్వరుడు ఈ నందనారుతో, భక్తవరేణ్య, నిష్కల్మషమైనటువంటి నీ భక్తికి నేను మెచ్చుకున్నానయ్యా. ఈ ఆలయంలో కనక సభ ఉన్నది, అంటే బంగారంతో చేయబడినటువంటి ఆ సభా మండపం ఉన్నది. అందులో ఉన్నటువంటి భక్త పండిత బృందమంతా కూడా రేపు ఉదయం అగ్నిహోత్రం ప్రజ్వలింపజేసి నీ కోసం ఎదురు చూస్తారు వాళ్ళు. నువ్వు ఆ అగ్నిలో ప్రవేశించి నీ జన్మ యొక్క దోషాన్ని పోగొట్టుకుని పరిశుద్ధుడవై నన్ను చేరగలవు అని చెప్పేసి వరమిచ్చాడు. నందనారు వెంటనే లేచాడు. చూశాడు, పరమేశ్వరుడు ఎక్కడా కనపడలేదు. ఇదంతా కూడా కళ అని భావించాడు. కళలో ఆ పరమేశ్వరుడు తనకు ఈ విధంగా ఆజ్ఞ దయచేశాడు అని చెప్పి, ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి అలా పరమేశ్వరుని కీర్తిస్తూ కూర్చుండిపోయాడు. ఈశ్వరుడు నందనారు కల్లో కనిపించినట్లే ఆ కనక సభలో ఉన్నటువంటి భక్తులకు కూడా కల్లో కనిపించి, నా పరమ భక్తుడు, నాకు పరమ ఆప్తుడు అయినటువంటి వాడు ఒకడు ఈ ఆలయ ఆవరణకి అవతల వేపన ఉన్నాడయ్యా, మీరందరూ కూడా వాడికి అగ్నిలో శుద్ధి చేయండి, అతడికి అగ్నిశుద్ధి చేయండి అని చెప్పాడు. ఆ మర్నాడు ఉదయం ఆ భక్తులందరూ కూడా కనక సభని చేరినప్పుడు వాళ్లలో ఒకరితో ఒకరు తమకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతం అంతా చెప్పుకుని, ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ అని భావించి అప్పటికప్పుడు అగ్నిని ప్రజ్వలింపజేసి ఆలయం బయటికి వచ్చారు. అందరూ కూడా నందనారు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నందనారు అప్పటికే స్నానం చేసి విభూది రుద్రాక్షమాలలో ధరించి సాక్షాత్తు దివ్య మంగళ రూపాన్ని ధరించి నిశ్చలుడై బయట కూర్చొని ఉన్నాడు. భక్తులందరూ కూడా అతన్ని సమీపించి అతన్ని గుర్తించి, సోదరా, నీ గురించేనయ్యా మాకు ఈశ్వరుడు చెప్పాడు, రాత్రి మా కల్లో కనిపించాడు, అగ్నిని సిద్ధం చేయమన్నాడు, నిన్ను అగ్ని పునీతుడుగా చేయమని చెప్పేసి మాకు ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి అగ్నిని మేము సిద్ధం చేశాను, నువ్వు రావలసింది అన్నారు. ఆ మాటలు విన్నటువంటి నందనారు, నాయనలారా, స్నేహితులారా, నేను చాలా ధన్యుణ్ణయ్యాను అని లేచి ఆ భక్తుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించాడు. వారందరూ అగ్నిగుండం దగ్గరికి వచ్చారు. మంటలు పొగలు కక్కుతూ ఉన్నాయి. ఆ అగ్నిహోత్రుడు లోకాలన్నీ దహించేటటువంటి వాడికి లాగా మహోగ్రంగా మండుతూ ఉన్నాడు. అగ్నిశిఖలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. నందనారు ఆ పాద మస్తకము విపది పోసుకున్నాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిలాగా నిలుచుని ఉన్నాడు. అగ్నిహోత్రుడికి ప్రయత్నం చేశాడు, నమస్కారం చేశాడు. మహాదేవ హరహర శంభో శంకర అంటూ ఆ అగ్నిలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ వాళ్లు కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయి హరహర శంభో శంకర అంటూ ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ నందనారు అగ్నిలో ప్రవేశించాడు. చిత్రాతి చిత్రమైనటువంటి విషయం చూడండి. నందనారి యొక్క భౌతికాయం కాస్త మాయమైపోయింది, దాని స్థానంలో నిప్పుల్లో కరిగినటువంటి మేలే బంగారం రంగులాగా పచ్చని రంగుతో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ శరీర ఛాయ శిఖ యజ్ఞోపవీతాలు బంగారు కుండరాలతో దివ్యమైనటువంటి దేహం బయటికి వచ్చింది. అగ్నిహోత్రుడు తనంత తానుగా చల్లారిపోయాడు. పొట్టలో నుంచి బయటికి వచ్చే వాల్మీకి
2: ఓం నమ శివాయ. యు ఆర్ లిజనింగ్ టు shaivam.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమ శివాయ.

ర్జంతిదం ప్రథమం పశురధిక్రామశేష్ మందోకర్షత్యేషదేవతో నామను పశీవీజోనమాగ్రామ్యేషు పశుషు విశ్వనారణ్య

జలినాయోదయ్యేదేవామన్యథాభుజన ప్రసంతతేకాయ విలేకాయ దేవరథోయుజ్యత్రోకాయ మనుష్యరథేత కలు.

0: ఓం నమః శివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
0: ఓం నమః శివాయ.

0: Dear listeners of Shaivam.org, the following is Gangadhar Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
1: మౌలౌ గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగాః వామే భాగే దయార్ద్ర హిమగిరితనయా చందనం సర్వగాత్రే ఇత్థం శీతం ప్రభూతం తవ కనుక సభా నాథవోఢుం క్వశక్తిః చిత్తే నిర్వేద తప్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే గాంగం వారి మనోహారి మురారి చరణచ్యుతం త్రిపురారి శిరశ్చారి పాపహారి పునాతు మాం నమశివాయ సోమాయ సగుణాయ ససూనవే ప్రధాన పురుషేషాయ సర్గస్థిత్యంతహేతవే శక్తిరప్రతిమాయస్య హ్యైశ్వర్యం చాపి సర్వగం స్వామిత్వం చ విభుత్వం చ స్వభావం సంప్రచక్షతే తమజం విశ్వకర్మాణం శాశ్వతం శివమవ్యయం మహాదేవం మహాత్మానం వ్రజామి శరణం శివం శ్రీమత్ క్షీరతరంగిణీ తటగతే పుణ్యే విరించేః పురే నిత్యం సన్నిహితం కిలాకలయితుం క్షీరాభిషేకాదరం శ్రీగారుత్మత వల్లికా సహచరం మార్గే సహాయం నృణాం శ్రీమత్ దీక్షిత విప్రదైవత వరం సంచింతయే శంకరం. శ్రీమదప్పయ్య దీక్షితేంద్ర రచితస్య గంగాధరాష్టకస్య ద్వితీయ శ్లోక. శ్లోకేస్మిన్ పిత్రోః దారిద్ర్యవశాత్ పేయక్షీరాలాభరూపామార్తిమాపద్యమానస్య వ్యాఘ్రపాదసూనోః ఉపమన్యోః ఆర్తిహంతారం తదిష్టప్రదం భగవంతం స్తువంతి దీక్షితేంద్రాః. ఏవం భవతి శ్లోకః. క్షీరం స్వాదు నిపీయమాతుల గృహే గత్వా స్వకీయం గృహం క్షీరాలాభవశేన ఖిన్న మనసే ఘోరం తపః కుర్వతే కారుణ్యాదుపమన్యవే నిరవధిం క్షీరాంబుధిం దత్తవాన్ ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ గంగాధరో మే గతిః ఇతి. అన్వయః ఏవం భవతి. స్వాదు క్షీరం మాతుల గృహే నిపీయ స్వకీయం గృహం గత్వా క్షీరాలాభవశేన ఖిన్న మనసే ఘోరం తపః కుర్వతే ఉపమన్యవే యః కారుణ్యాత్ నిరవధిం క్షీరాంబుధిం దత్తవాన్ సహ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. శ్లోకేస్మిన్ ప్రయుక్తః ఏకైకోపి శబ్దః శ్రీశివమహాపురాణాంతర్గతాయాః సప్తమ్యాః వాయవీయసంహితాయాః ప్రథమే భాగే చతుస్త్రింశత్ పంచత్రింశదధ్యాయయోః కతిపయ శ్లోకానాం సారః. శ్రీశివమహాపురాణాంతర్గతాయాః సప్తమ్యాః వాయవీయసంహితాయాః ప్రథమే భాగే చతుస్త్రింశత్ పంచత్రింశదధ్యాయాభ్యాం ప్రతిపాదితం ఉపమన్యనుగ్రహవృత్తాంతం సంగృహ్ణంతి ఘోరం తపః కుర్వతే ఖిన్న మనసే ఉపమన్యవే యః కారుణ్యాత్ నిరవధిం క్షీరాంబుధిం దత్తవాన్ సహ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. ఘోరం దుష్కరం తపః కుర్వతే తపః అనుతిష్ఠతే ఖిన్న మనసే ఖిన్నం శోకాగ్రస్తం మనః యస్య తస్మై ఉపమన్యవే వ్యాఘ్రపాదసూనవే ధౌమ్యాగ్రజస్య చ భగవత్యవహితమనసే ఇతి యావత్. యః ఇతి వాక్యశేషః. కారుణ్యాత్ తద్దుఃఖప్రహాణేచ్ఛాతః నిరవధిం నిస్సీమానం క్షీరాంబుధిం క్షీరసముద్రం దత్తవాన్ సహ భూతభావనః ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః. తత్ర ఉపమన్యోః మనఃఖేదే హేతుమాహుః. స్వాదుక్షీరం మాతుల గృహే నిపీయ స్వకీయం గృహం గత్వా క్షీరాలాభవశేన ఇతి. స్వాదు రసనేంద్రియేష్టం, క్షీరం గవ్యం పయః. మాతుల గృహే ఇత్యనేన మాతుర్జన్మగృహే ఇత్యర్థః. నిపీయ ఆస్వాద్య స్వకీయం గృహం గత్వా ఇత్యనేన స్వపితుర్గేహమేత్య ఇత్యర్థః. క్షీరాలాభవశేన క్షీరస్య अहरः पेयस्य पयसः अलाभः अप्राप्तिः तस्य वशः अभिभवः क्षीरालाभवशः तेन इति एवं वर्तते कथा। अस्ति शिवं नाम शिवमधिकृत्य प्रवृत्तं चतुर्विंशतिसहस्र ग्रन्थसङ्ख्याकं चतुर्थं पुराणं यथोक्तं तदन्तर्गतायां सप्तम्यां वायवीयसंहितायां ब्राह्मं पाद्मं वैष्णवं च शैवं भागवतं तथा भविष्यं नारदीयं च मार्कण्डेयमतः परं आग्नेयं ब्रह्मवैवर्तं लैङ्गं वाराहमेव च स्कान्दं च वामनं चैव कौर्मं मात्स्यं च गारुडं ब्रह्माण्डं चेति पुण्योऽयं पुराणानामनुक्रमः। तत्र शैवं तुरीयं यत् शार्वं सर्वार्थसाधकम् इति तस्य भेदाः एवमुक्ताः। यदिदं शैवमाख्यातं पुराणं वेदसंमितं तस्य भेदान् समासेन ब्रुवतो मे निबोधत इति व्यासेन तत्तु संक्षिप्तं चतुर्विंशत्सहस्रकं शैवं तत्र पुराणं वै चतुर्थं सप्तसंहितं विद्येश्वराख्या तत्राद्या द्वितीया रुद्रसंहिता तृतीया शतरुद्राख्या कोटिरुद्रा चतुर्थिका पंचमी कथिता चोमा षष्ठी कैलास संहिता सप्तमी वायवीयाख्या सप्तैवं संहिता इह इति। वायवीयसंहितायाः भेदः पुनरुच्यते। चतुस्साहस्रकं यत्तु वायवीयमुदीरितं तदिदं वर्तयिष्यामि भागद्वयसमन्वितं इति। अत्र सप्तम्यां वायवीयसंहितायां भगवता वायुना नैमिषारण्यस्थेभ्यः ऋषिभ्यः परमेश्वरस्य कथाः निवेदिताः। पुरा हि शौनकादयः महर्षयः शिवतत्त्वं ज्ञातुकामाः ब्रह्माण्डं प्रपेदिरे। स च तान् महर्षीन् सहस्रवर्षपर्यन्तं क्रतुं कञ्चित् अनुतिष्ठितमादिदेश। तत्समाप्तौ पितामहनिदेशात् वायुभगवान् तत्र आविर्भूय शिवतत्त्वं तान् ऋषीनुपदिश्य तानुजग्राह। शिवात् वायोः उत्तमत्वकथनेन यस्य विषराजाशिनः परमेश्वरस्य अपकर्षः मध्वाचार्यैः श्रीमद्भागवतवचनविरुद्धं कृतः तस्य भगवतो विषकण्ठस्य स्तुतिः प्रथमे श्लोके कृता श्रीमदप्पय्यदीक्षितेन्द्रैः। शिवभक्तवर्येण भगवता वायुना यस्य गुणकथाः शिवपुराणे वर्णिताः तस्य श्रीपार्वतीपतेः स्तुतिं विधातुमेवायं द्वितीयश्लोकः निबद्धः इति प्रतीयते। तत्र उपमन्युवृत्तान्तजिज्ञासुभिः महर्षिभिः वायुदेवं प्रति कृतः प्रश्नः। धौम्याग्रजेन शिशुना क्षीरार्थं हि तपः कृतं तस्मात् क्षीरार्णवो दत्तः तस्मै देवेन शूलिना इति। तान् प्रति वायुदेव कृतम् उत्तरम्। कदाचित् क्षीरमत्यल्पं पीतवान् मातुलाश्रमे ईष्यया मातुलसुतं सन्तृप्तक्षीरमुत्तमं पीत्वा स्थितं यथा कामं दृष्ट्वा वै मातुलात्मजम् इति। पुनरुच्यते तत्रैव उपमन्युर्व्याघ्रपादिः प्रीत्या प्रोवाच मातरम् इति। क्षीरालाभवशेन खिन्नमनसः उपमन्योः प्रवृत्तिमाह। मातर्मातर्महाभागे मम देहि तपस्विनि गव्यं क्षीरमतिस्वादु नाल्पमुष्णं पिबाम्यहम् इति। पुनरुच्यते भगवान् वायुः तच्छ्रुत्वा पुत्रवचनं तन्माता च तपस्विनि व्याघ्रपादस्य महिषि दुःखमापत्तदा च सा उपलाल्यात सुप्रीत्या पुत्रमालिङ्ग्य सादरं दुःखिता विललापाथ स्मृत्वा नैर्धन्यमात्मनः स्मृत्वा स्मृत्वा पुनः क्षीरम् उपमन्युः स बालकः देहि देहीति तामाह रुदन्भूयो महाद्युतिः। तद्धटं सा परिज्ञाय द्विजपत्नी तपस्विनि शान्तये तद्धटस्याथ शुभोपायमरीरचत् उञ्छवृत्त्यार्जितान् बीजान् स्वयं दृष्ट्वा च सा तदा बीजपिष्टमथालोड्य तोयेन कलभाषिणि एह्येहि मम पुत्रेति समपूर्वं ततस्सुतम् आलिङ्ग्यादाय दुःखार्ता प्रददौ कृत्रिमं पयः पीत्वा च कृत्रिमं क्षीरं मात्रा दत्तं स बालकः नैतत् क्षीरमिति प्राह मातरं चाति विह्वलः दुःखिता सा तदा प्राह संप्रेक्ष्याघ्राय मूर्धनि सम्मार्ज्य नेत्रे पुत्रस्य कराभ्यां कमलायते इति। जनन्युवाच त्वं मातुल गृहे स्वल्पं पीत्वा स्वादुपयश्रितं ज्ञात्वा स्वादु त्वया पीतं तज्जातीयमनुस्मरन् दत्तं न पय इत्युक्त्वा रुदन् दुःखीकरोषि मां प्रसादेन विनाशं भोः पयस्तव न विद्यते पादपङ्कजयोस्तस्य साम्बस्य सगणस्य च भक्त्या समर्पितं यत्तत् कारणं सर्वसंपदाम् अधुना वसुदोऽस्माभिः महादेवो न पूजितः सकामानां यथा कामं यथोक्तफलदायकः धनान्युद्दिश्य नास्माभिः इतः प्रागर्चितः शिवः अतो दरिद्राः सञ्जाताः वयं तस्मान्नतेपयः इति। अनेन यो भक्तः येन भावेन भगवन्तमाराधयति तथैव स भगवान् अनुगृह्णाति तं भक्तम् इति सूचितम्। अथ तद्दौर्भाग्यहेतुभूतदुरितशमनार्थं भक्तवत्सलं भगवन्तमेव उपासितुं तन्माता तं शशंसेत्याह विलम्बं मा कृथास्त्वं हि भजसाम्बं सदाशिवं तस्य देवाधिदेवस्य शिवस्य वरदायिनः साक्षान् नमः शिवायेति मन्त्रोऽयं वाचकस्मृतः प्रबलश्च तथा ह्येषः मन्त्रः मन्त्रान्तरादपि सर्वरक्षाक्षमोऽप्येषः नापरः कश्चिदिष्यते तस्मात् मन्त्रान्तरांस्त्यक्त्वा पञ्चाक्षरपरो भव तस्मिन् जिह्वान्तर्गते न किञ्चिदिह दुर्लभम् इति। मातुर्गिरमाकर्णयतः उपमन्योः अग्रिमां प्रवृत्तिमाह एवं मात्रा समादिश्य शिवमस्त्वित्युदीर्य च विसृष्टस्तद्वचो मूर्ध्नि कुर्वन्नेव तदा मुनिः तां प्रणम्यैव मुक्त्वा च तपः कर्तुं प्रचक्रमे तमाह च तदा माता शुभं कुर्वन्तु ते सुराः अनुज्ञातस्तया तत्र तपस्तेपे स दुश्चरं हिमवत्पर्वतं प्राप्य वायुभक्षः समाहितः तपसा तस्य विप्रस्य चोपमन्योर्महात्मनः चराचरं च मुनयः प्रदीपितमभूज्जगत् इति। एवम् उग्रे तपसि स्थितस्य तस्य उपमन्योः पुरस्तात् भगवान् शिवः प्रादुर्भूय वाञ्छितादप्यधिकं फलं ददौ इत्याह। क्षीरार्णवसहस्रं च पीयूषार्णवमेव वा दध्यादेरर्णवांश्चैव घृतोदार्णवमेव च फलार्णवं च बालस्य भक्ष्यभोज्यार्णवं तथा अपूपानां गिरिं चैव दर्शयामास सप्रभुः इति। पुनरुच्यते अत्रैव क्षीराब्धिरपि साकारः क्षीरं स्वादुकरे दधत् उपस्थाय ददौ पिण्डीभूतं क्षीरमनश्वरं योगैश्वर्यं सदा तुष्टिं ब्रह्मविद्यामनश्वरां समृद्धिं परमां तस्मै ददौ सन्तुष्टमानसः इति। अथ उपमन्युः निश्चञ्चलां शिवभक्तिं प्रार्थयामास भगवन्तम् इत्याह। प्रसीद देवदेवेश प्रसीद परमेश्वर स्वभक्तिं देहि परमां दिव्यामव्यभिचारिणीं श्रद्धां देहि महादेव त्वत्सम्बन्धिषु मे तदा स्वदास्यं परमं स्नेहं सान्निध्यं चैव सर्वदा। एवमुक्त्वा प्रसन्नात्मा हर्षगद्गदया गिरा सतुष्टाव महादेवम् उपमन्युर्द्विजोत्तमः देवदेव महादेव शरणागत वत्सल प्रसीद करुणासिन्धो साम्बशङ्कर सर्वदा इति। अथ भगवान् एतदप्यनुगृह्य अन्तर्दधे। अनेन कथेयं समाप्ता अनेन च भाषणमिदं समापयामि। हर नमः पार्वतीपतये हर हर महादेव।
2: ओम नमः शिवाय।
3: ओम।

నమః. ఓం భూమయే నమః. ఓం విభూతిదాయ నమః. ఓం భూతాయ నమః. ఓం భూకంపనాయ నమః. ఓం భూమినామ్నే నమః. ఓం భూతాభిభావ

ఓం కాంత విగ్రహాయ నమః. ఓం కవచినే నమః. ఓం కంటకినే నమః. ఓం కుంఠినే నమః. ఓం కార్యకోవిద విక్రమాయ నమః.

ఓం తేజోమయాయ నమః, ఓం స్తన్యదాయనే నమః, ఓం తరుణాయ నమః, ఓం అర్థకరాయ నమః, ఓం తిగ్మాయ నమః, ఓం తత్వాయ నమః, ఓం తత్వగృహేచర

ఓం మఖధ్వంసినే నమః. ఓం నిధిసిద్ధి ప్రదాయకాయ నమః. ఓం మఘవాప్రియాయ నమః. ఓం బ్రహ్మసృష్టయే నమః. ఓం బ్రహ్మవీర్యాయ నమః. ఓం బాణహస్తాయ నమః.

ఓం వశిష్ఠాయ నమః, ఓం విభూతయే నమః, ఓం విగదజ్వరాయ నమః, ఓం విశ్వకర్త్రే నమః, ఓం విశ్వహర్త్రే నమః, ఓం విశ్వమోహినే నమః, ఓం విశ్వామిత్రాయ నమః, ఓం ద్విజేశ్వరాయ నమః, ఓం వీరోత్పత్తయే నమః, ఓం విశ్వసవాయ నమః, ఓం విశ్వాభాసాయ నమః, ఓం వసుశిరవసే నమః, ఓం వజ్రహస్తాయ నమః.

0: ओम नमः शिवाय।
1: यू आर लिसनिंग टू शैवम.org रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम.org।
2: వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా వలలు పన్నుతారు, ఏ జంతువుని ఎలా వేటాడాలో జ్ఞానం, అంతేకాదు అడవిలో వీస్తున్న గాలి బట్టి అక్కడ ఏ జంతువు సంచరిస్తుందో తెలుసుకోవడం, వాసన బట్టి గ్రహించగలగడం, అంటే ఒక వేటని ఆధారం చేసుకుని ఎంత నాలెడ్జ్ డెవలప్ అయిందో మనం చూడాలి అంటే మన గ్రంథాలు చూడాలి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే వర్ణన దాటేస్తాయి, ఇప్పుడు మన కథా దృష్టే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ వర్ణనని చూస్తే ఎన్ని విద్యలు ఉండేవో అనేది తెలుసు. ఒక్క వేటగాడులో ఎంత నైపుణ్యం ఉంది చూడండి. ఇప్పటికే ఆటవికుల్ని మనం పరిశీలించితే, నిజమైన స్వచ్ఛమైన ఆటవికుల్ని చూస్తే వాళ్ళకి తెలిసిన ఔషధ విజ్ఞానం మరెవరికీ తెలియదు. ఏ ఆకు దేనికి ముందో మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అటువంటి విద్యలు కలిగినటువంటి ఆ వేటగాళ్లలో ఉండే నైపుణ్యం కూడా ఈశ్వర స్వరూపమే. వాళ్లలో ఈ వలలు పన్నడం, ఈటెల్ని తయారు చేయడం, ఈ ధనుస్సులను వేయడం, ఏ జంతువుకి ఎలాంటి ఆయుధాలు ప్రయోగించాలో గ్రహించడం, ఇంత జ్ఞానం వారిలో ఉందంటే ఆ రూపంగా వారి నుండి ప్రసరిస్తున్నటువంటి ఆ చైతన్య స్వరూపుడైన ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తున్నారు గనక వేటగాళ్ల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అయితే ఏమిటంటే, ఇది కేవలం మనం ఇక్కడ చెప్పేటప్పుడు అందరిలో ఉన్నారు అని చెప్పడమే కాదు, అందరి వేషాలు ఆయన వేశాడు, అది కూడా విశేషం. వీళ్ళందరి వేషాలను వేసుకున్నాడు ప్రతి దానికి. మొదటేమో ఒకటి చెప్పుకున్నాం, పుష్టాయ ఉపవీతినే హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః అని చెప్పుకున్నప్పుడు ఆది బ్రాహ్మణుడు మనకు కనబడ్డాడు. అయితే ఆది బ్రాహ్మణుడైనా జగదీశ్వరుడు ఉన్నటువంటి శివుణ్ణి చూస్తూ ఉన్నాం. అటుపై ఆ స్వామే రథేభ్యో రథపతిభ్యశ్చవో నమః, ఇది చాలా గొప్ప మాట. అది ఏ రథం అండి? ఆ రథం గురించి ఆలోచిస్తే ఇప్పుడు విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఏ రథం అది? ఆ పరమేశ్వరుడిది విశ్వరథం. అదే త్రిపురాసుర సంహారానికి స్వామి బయలుదేరినప్పుడు పురాణాలు వర్ణించాయి. ఆ రథానికి చక్రాలేమిటి? సూర్య చంద్రులు. అటు తర్వాత ఆ రథానికి గుర్రాలు, నాలుగు వేదాలు, సారథి బ్రహ్మ. అందుకే సారథి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అంటే బ్రహ్మదేవుడు. అశ్వేభ్యో వేదములు, ఇవన్నీ చెప్పబడుతున్నాయి. అలాగే ఈ రథ నిర్మాణాన్ని చేసిన వాళ్ళెవరు? దేవతలు, విశ్వకర్మ మొదలైన వారందరూ. వారు ఈశ్వర చైతన్య స్వరూపులే, అందుకే రథగారేభ్య. దానిపై కూర్చున్నాడు పరమేశ్వరుడు. ఆ ఈశ్వర చైతన్యమే రథం అంతా ఉందిట. మీరు జాగ్రత్తగా శివపురాణం వింటే త్రిపురాసుర సంహారం వినేటప్పుడు ఒళ్ళు పులకిస్తుంది మనకి, ఎందుకంటే విశ్వరథంలో పరమేశ్వరుడు కూర్చున్నాడు. విశ్వమే ఆ రథం. ఈ విశ్వం మీకు ఎలా కనిపిస్తోంది? సూర్యచంద్రులు అనే వాళ్ళని చక్రాలుగా పెట్టారు. ఇక్కడ చక్రం వల్ల తోవ ఏర్పడుతుంది, అలాగే సూర్యచంద్రుల వల్ల కాలం అనే తోవ ఏర్పడి తద్వారా మనం అన్ని గతులని గమనించుకున్నాం. అంటే కాలానుగుణంగా నడిచేది ఈ విశ్వం. ఆ కాలం సూర్యచంద్రులు బట్టి నిర్ణయింపబడుతున్నది. అందుకే సూర్యచంద్రులు ఈ భూమికి ఇరు చక్రాలు అని చెప్పడంలో విశేషం అది. దీనిని ఎక్కడ దాకా వర్ణించారంటే నక్షత్ర మండలం అంతా దాని పైన ఉన్నదని ఇవన్నీ వర్ణించారు. అంటే మనం భూమి మీద ఉంటూనే ఈ విశ్వంలో కనిపించే ప్రతిదీ కూడా ఆ రథంలో భాగంగా వర్ణించారు. నదులన్నీ కూడా వచ్చి దానికి చుట్టూ చాందిని మొదలైన రూపములతో స్తంభాల వద్ద అక్కడ ఉన్నాయట ఆ రథానికి. అంటే అర్థం, టోటల్ యూనివర్స్ని ఒక రథంగా అక్కడ ప్రదర్శిస్తున్నాడు. దాని బేస్ భూమి చెప్తున్నాడు, ఎందుకంటే మనం అక్కడి నుంచి చూస్తున్నాం గనక. ఈ భూమి అనే రథం నడవాలి అంటే వేదాలనే ధర్మాలు దీన్ని కదిలించాలి. వేదాలనే ధర్మాలు కదిలించాలంటే దాన్ని నడిపేటటువంటి సారథి సృష్టికర్త. ఆ సృష్టికర్త వేదాధారంగా భూమిని నడుపుతున్నట్ట. ఆ నడిపేటప్పుడు ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఇవి ఏమిటయ్యా పగ్గములు అంటే మంత్రరాశి అని చెప్పాడు. వేదిక్ మీటర్స్ ఛందస్సులే పగ్గములుట. ఆయన చేతిలో కష ఉందిట, అంటే కొరడ. ఆ కొరడ ఏంటంటే ఓంకారం అని చెప్పాడు. ఆ ఓంకారంతో కొడితే గుర్రాలు కదిలేట. అంటే అర్థం, వేదం ప్రేరేపింపబడేది ప్రణవోచ్చారణ చేత. ఇదంతా అర్థం. ఇలా ఉంటే ఆయన పరమేశ్వరుడు దానిపై ఉన్నాడు. ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చవో నమః అంటే మేరు పర్వతాన్ని ధనస్సుగా మలుచుకున్నాడు. కొండని ధనస్సుగా చేసుకోవడం ఎవరికైనా సాధ్యమా? ఈయన గనుక సాధ్యం. అందుకు ధన్వకృద్భ్యశ్చ అంటే ఆ మేరు పర్వతాన్ని ధనుసుగా మార్చుకుని దానికి జ్యా నారిని బిగించేట. ఆ నారి పాము వాసుకి, దాన్ని బిగించాడు. దానిలో అగ్ని సోమాత్మకమైనటువంటి విష్ణుబాణాన్ని అనుసంధానించాడు. దానికి ఆ కొన యందు విష్ణువు నుంచాడు, అటు పరిమి అటు తర్వాత అగ్ని నుంచాడు, చివరికి అగ్రమనందు సోమ నుంచాడు. ఈ అగ్ని సోమాత్మకమైన శక్తిని అనుసంధానించాడు. అదేమిటో కాదు, ప్రణవనాద చైతన్యమే అందులో అకార ఉకార మకార చైతన్యం. తన్మూలమైన ఈశ్వరుని హృదయం నుంచి దాన్ని సంధించాడు. శివస్య హృదయం విష్ణువు, విష్ణోశ్చ హృదయం శివ అన్నట్లుగా ఆ దాన్ని సంధించి వదిలాడు. ఇలా చూపించినప్పుడు విశ్వమంతా విశ్వేశ్వరుని రూపమని ఇంతవరకు దర్శించాం, దానిలో ఉన్నవాడు కూడా విశ్వేశ్వరుడే. అందుకే ఈ రథము ఆయనే, రథికుడు ఆయనే, రథాన్ని నడిపే బ్రహ్మదేవుడు ఆయనే, ఆ బాణము ఆయనే, ధనస్సు ఆయనే. ఇలా మొత్తంగా విశ్వాన్ని ఏక ఈశ్వర చైతన్యంగా దర్శించినప్పుడే ఈ మూడు పట్టణాలు నావి అనే అహంకారం పోతుందయ్యా, స్థూల సూక్ష్మ కారణ శరీరములే నేను అనేటువంటి త్రిపురాసురులు నశించిపోతారు. అది దర్శింపజేసాడు త్రిపురాసుర సంహారకుడు. అందుకే ఇక్కడ మనం ఆ రథములను ఆ గుర్రములను వీటిని దర్శిస్తూ ఉండాలి. ఆ స్ఫూర్తితోనేనండి మనకిప్పుడు రథాలు అన్ని తయారు చేసుకుంటున్నాం. తండ్రి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. అందుకే ఈశ్వర చైతన్యం అన్ని వేషాలు వేసింది, లేకపోతే ఏ వేషం ఎలా వేయాలో మనకు తెలియదు. అలాగే వేటగాళ్ళు అంటే శివుడే కనిపిస్తాడు. అయ్యా, మడి కట్టుకున్న బ్రాహ్మడు ఆయనే, మడి తడి లేని వేటగాడు ఆయనే, అదే విశేషం, అన్నీ ఆయనే. ఆ వేటగాడే తిరుగుతున్న పరమేశ్వరుణ్ణి ఆదికిరాత అని మనం నమస్కారం చేసుకున్నాం కదా. ఈ వేటగాడి రూపం ఎప్పుడు చూపించాడు? అర్జునుకు చూపించాడు. ఈ వేటగాడి రూపమే బ్రహ్మదేవుడికి చూపించాడు. బ్రహ్మదేవుడు కామవికారం చేత మృగమైనప్పుడు ఈ వేటగాడే వెళ్ళి నిగ్రహించాడు. అంటే మృగాలను నిగ్రహిస్తాడనమాట. మనకెందుకండి, అయితే మనకు అక్కర్లేదు, మనకే ఎక్కువ కావాలి. ఇన్ని మృగాలు ఇక్కడున్నాయి గనక, మృగాలన్నీ ఉన్నాయి అంటే పశు ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఆ వికారాలు పుడితే మనం కూడా మృగాలు మెప్పుతాం. బ్రహ్మదేవుడు లేడే పరిపిత్తట, కామం అనే వికారం పుడితే, అంటే ఈ వికారాలు పుడితే బ్రహ్మదేవుడు అంతటి వాడే మృగమైపోయాడు. అలాగే మనలో కూడా మోహ వికారం, శోక వికారం ఇవన్నీ పుట్టినప్పుడు మనలో వివేకం నశించి మనలో మృగ ప్రవృత్తులు బయటపడతాయి. ఈ మృగ ప్రకృతులన్నీ నశించాలి అంటే ఆ పరమేశ్వరుడు ప్రణవధనువుని సిద్ధం చేసుకుని ఎదురుగా కనబడితే ఈ మృగ ప్రవృత్తులన్నీ పోతాయి. అందుకే ఈ మాయామృగాలను వేటాడేటువంటి ఆ వేటగాన్ని పిలవాలి. తలపై జాబిలి నెమ్మి పించేయము వేదస్వానముల్ ముందు అమ్ములునున్ముమ్మన వింటి బద్దయు కరంభోజాత యుగ్మమ్మునన్ మలరా కూతురు బోయసాని వెనువెంటన్ రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజా యద సంప్రార్థింతు విశ్వేశ్వరా అన్నారు విశ్వనాథ్ వారు. ఆ విశ్వేశ్వరుడు ఆ జాబిల్లిని నెమలిపించంగా మార్చుకుని ఆ త్రిశూలాన్ని ఆ ఊమా అనే ప్రణవంతో కూడిన ఆ శూలాన్ని ధనస్సుగా మలచుకుని స్వామి సాక్షాత్కరించి ఆ నెమలిపించం ఆ చంద్రలేఖే నెమలిపించంగా మారిపోయింది కదా. ఇక అమ్మవారు భోజసానిగా రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజునది సంప్రార్థింతు విశ్వేశ్వర అని ఆ వేటగాడిని తలంచుకుంటున్నాం. అందుకే వేటగాళ్ల రూపంలో ఉన్నాడు. ఈ వేటగాడు కుక్కలను పట్టుకెళ్తున్నట్ట. ఈ కుక్కలు ఎంత సహకరిస్తున్నాయంటే అక్కడ ఏ జంతువు ఉందో పోల్చి చెప్పగలుగుతున్నాయటివి. ఆ కుక్కలు ఏవయ్యా అంటే వేదశ్వానముల్, వేదములనే కుక్కలు. మాయ జాడ తెలియాలంటే వేద విజ్ఞానం మనకు సహకరించాలి. వేద విజ్ఞానంతోనే ఏది మాయో ఏది మాయారహితమో మనం తెలుసుకోగలం. అది ఇందులో చెప్తున్నటువంటి అంతరార్థం. అందుకు మృగయుభ్యశ్వనిభ్యశ్చవో నమః, కుక్కలతో వెళ్ళేటువంటి పరమేశ్వరుడు అని. అయితే కుక్కలతో వెళ్ళాడు సరే, మన కుక్కలు, ఆ కుక్కలలో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. అంటే వేద వేద్యుడే కాదు, వేదములు కూడా ఆయనే. అందుకే కుక్కల రూపంలో ఉన్నవాడంటే వేదముల రూపములో ఉన్నవాడు అని అర్థం తీసుకుంటూ ఉంటే కుక్కలలో శబ్దం ఉంది, అలాగే వేదాలు శబ్దమయ్యాలి. అయ్యా, వేదాన్ని కుక్కలతో పోలుస్తారా అని అనుకోవద్దు. ఇంకా మన దృష్టి విస్తరిస్తే కుక్కలలో కూడా రుద్రుడున్నాడు అని చెప్తున్నాడు. స్వపతిభ్యశ్చవో నమః, కుక్కల రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారము, కుక్కల పాలకులైన రుద్రులకు నమస్కారము అని చెప్తున్నారు ఇక్కడ విశేషంగా. కుక్కల్లో రుద్రుడు లేకపోతే ఉన్నాడో లేదో తెలియాలంటే టెస్ట్ చేయొచ్చు మనం. రాత్రిపూట ఒంటరిగా వెళుతూ ఉంటే రోడ్డు మీద ఒక కుక్క మొరుగుతూ ఉంటేనే భయం వస్తుంది. అది వెనకాల పరిగెడితే చాలు, ప్రతివాడు పీటీ ఉషలైపోతారు. కారణం, దానిలో ఉన్న రుద్రతేజం ఒక్కసారి రవం చేసిందా అంతే చాలు, భీర్ షణ రవం భయ రవం. అది కానీ చేస్తే పరిగెడతామా లేదా మనం? అందుకే కాలభైరవుడు కుక్క మీద కూర్చున్నట్ట. అదో విశేషం. కుక్కని పరిశీలించండి, ఎంత దివ్యత్వం ఉంటుందో. పరిశీలించడం చేత నవ్వాలే గాని కుక్కలో ఉన్న దివ్యత్వం చూడొచ్చు. దాని విశ్వాస గుణం కానీ, అది పరాక్రమించిందా? ఎలాంటి కుక్క అయినా సరే కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు ఉంటే చాలు మనకి ఎక్కడి నుంచి భయం, గేటు మీద చెయ్యి వేయడానికి. అందులో లోపల నుంచి అరిచిందా మరీ భయం, అలాగా అది అలా కాచుకుంటుందిట. ఈ భైరవ ఉపాసనలో మనకి కుక్క గురించి చెప్పండింది. అయితే కాలభైరవుడు మాత్రం శునక స్వరూపుడు గారు తెలుసుకోండి. శునకాన్ని అధిష్ఠించి ఉండే వాహనం, శునకమే వాహనం తప్ప శునక స్వరూపుడు కాదు ఆయన. శునకాల్లో అనేక వెరైటీస్ ఉన్నాయి, మళ్ళీ అదొకటి. అయితే శునకం కూడా దైవం అని చెప్పాం గనక అదే ఒళ్ళో పెట్టుకుని దేవుడి గదిలో పెట్టుకోమని చెప్పట్లేదు. ఇక్కడ మనకి ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడుతోందని చెప్పి చెప్పుల్ని తల మీద వేసుకు తిరగం కదా. లేకపోతే ఎవరైనా ఇంటికి ఆహ్వానించగానే వస్తూ వస్తూ ఆ చెప్పుల్ని తీసుకొచ్చి సోఫాలో వేయం కదా, పాదుగా పట్టాభిషేకం చేసుకోండి అని. అయ్యా చెప్పుల్ని సోఫాలో పెడతారంటే మన పాదాలు రక్షిస్తుందండి అని స్తోత్రం చేస్తామా? దాని మర్యాద దానిది. అలా దేన్ని తక్కువగా చూడద్దు, దాని మర్యాద దానికి ఇవ్వండి. సభ్యశ్చ స్వపతిభ్యశ్చ వో నమః. ఈ కుక్కలు చూడండి ఎంత విశేషం. చివరికి మానవులు కూడా దొంగజాడ పట్టలేరు, ఈ కుక్కల సాయమే వాళ్ళకి కావాలి. అది వెళ్ళి పడుతుంది. అలాగా మనకి ఆ పోలీసు కుక్క పట్టుకుని వచ్చాడా అమ్మయ్యా అని ధైర్యం వస్తుంది మనకి. అంటే వీడు చేస్తాడు సాయం, వీడి చేత కూడా కాకపోతే కుక్క చేసి పెడుతుంది అనుకుంటున్నాం. అలాగా కుక్కలు వాణ్ణి రాగానే మనకు రుద్రుడు కనిపించాలి. వీళ్ళిద్దరిలో ఉన్న రుద్రులు సహకరిస్తేనే అసలు దొంగ దొరుకుతాడు మనకి. అందుకే ఆ రూపాల్లో ఉన్న రుద్రులు కూడా కనిపిస్తారు. అందుకే కుక్క కాటు కూడా తగలకుండా ఉండాలంటే సభ్యత్య స్వపతిభ్యత్యవో నమ. కుక్కలు కూడా మనకు అఘోరంగానే ఉండాలి. మన మీద ఎవడు పడకుండా అది అరిస్తే పర్వాలేదు, కానీ అది మన మీద దూకరిస్తేనే ప్రమాదం. ఆ విధంగా జరిగి ఉండే వ్యవస్థ కూడా ఈశ్వర స్వరూపమే. సభ్యశ్చ స్వపతిభ్యశ్చ, వారి యందు అధిష్ఠించి దాన్ని నిగ్రహించే స్వరూపంలో ఉన్నవాడు. ఇప్పుడు వరకు చెప్పిన వివిధ వృత్తుల వారు, వివిధ ఉపాధుల్లో ఉండేటువంటి వారు, వారిని అధిష్ఠించి ఉన్న ఈశ్వర చైతన్యం, దీన్ని మనం నమస్కరించుకున్నాం. అధిష్ఠించిన వాడిని ఎందుకు చెప్పాము అంటే వాడిలో మనల్ని హింసించే బుద్ధి పుట్టినా వాడికి హింసించే శక్తి నుంచిన ఈశ్వరుడు అక్కడ అధిష్ఠించి ఉన్నాడు కనుక వాడు ఆ పగ్గాన్ని వెనక్కి లాగుతాడు. ఆయన పశుపతి కదండి, కుక్కను వదిలినా కుక్క తాడు ఎవడి దగ్గర ఉందో వాడు ఉన్నాడు. ఈ కుక్క మన మీదకి రాబోతూ ఉంటే దాన్ని పట్టి ఇలా లాగాడా అది వెనక్కి వెళ్తుంది. అలాగే మన మీద దాడి చేయబోయే ఘోర శక్తిని దాని యందుపతిగా ఉండే ఈశ్వర చైతన్యం వెనక్కి లాగి కాపాడుతుంది. అది ఇక్కడ విశేషం. సభ్యశ్చ స్వపతిభ్యశ్చ వో నమః అనడంలో అంతరార్థం. అందుకే మన దైవాల్లో కుక్కల్ని అందరినీ పూజించాం. బలిభుక్కులు కుక్కలు కాకులు కూడా మనం గుర్తు తెచ్చుకుంటాం మనం వివిధ సందర్భాల్లో. ప్రతి ఉపాధిలో ఒక దివ్య చైతన్యం ఉంది, ఇవి మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క దివ్య చైతన్యానికి కూడా ఈశ్వర శక్తిని ఆవాహన చేసుకునే లక్షణం ఉంటుంది. ఇది ఒక రహస్యం. కొన్ని ఉపాధులు కొన్ని రకముల శక్తుల్ని రిసీవ్ చేసుకుంటాయి సృష్టిలో. ఇది పెద్ద రహస్యం. దీన్ని అధ్యయనం చేశాడు భారతీయ మహర్షి. అవే మనకు ఆచార వ్యవహారాల క్రింద వచ్చాయి. సృష్టిలో అన్ని శక్తులు ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ రెండూ ఉంటాయి. సృష్టి సహజ లక్షణం అది. ఇందులో కొన్ని ఉపాధులు పాజిటివ్స్ని అట్రాక్ట్ చేస్తాయి, కొన్ని ఉపాధులు నెగటివ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అంతే కదండి, మీరు రాగి తీగను పెడితే కరెంటును టకీమని అందుకుంటుంది, ఒక కర్రపుల్లను పెడితే కరెంటును అందుకోలేదు. ఇప్పుడు ఏది ఎక్కువ ఇందులో? కరెంటును అందుకోగలిగిందని రాగి తీగకు మీరు పూజ చేస్తారా? అందుకోలేకపోయిందని కర్రని పారేస్తారా? కర్రకి ఆ శక్తి లేదు గనకే మనం ఆ రాగి తీగ నుంచి తప్పించుకోవడానికి కర్రను పట్టుకునే దాన్ని తొయ్యగలుగుతున్నాం. అందుకు ఇక్కడిది గొప్ప, అక్కడిది గొప్ప, ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అందుకు సృష్టిలో ప్రతి ఉపాధిలోనూ కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే హ్యూమన్ బాడీస్లో కూడా కొన్ని శరీరాలు నెగిటివ్ ఎనర్జీస్కి చక్కగా రెస్పాండ్ అవుతాయి, కొన్ని శరీరాలు డివైన్ ఎనర్జీకి రెస్పాండ్ అవుతాయి. అది వాడి వాడి యొక్క కర్మ విశేషం బట్టి. ఎందుకంటే మనం చేసే కర్మలు, మనం చేసే భావాలు చర్మ మాంస అస్థుల్ని అంటుకుంటాయి. తద్వారా మన యొక్క సంస్కారములతో మనం దేహం నిర్మాణం జరుగుతుంది. అదే ఈ మధ్యలో వైజ్ఞానిక ప్రగతి పెరుగుతున్న కొద్దీ ఎనర్జీస్ని కొలిచే సాధనాలు వస్తున్నాయి. ఆ మధ్య కిర్లియన్ ఫోటోగ్రఫీ అని ఒకటి వచ్చింది. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీతో ఏం చేస్తారంటే ఏదో ఒక విషయాన్ని కానీ, వస్తువుని కానీ, లేదా మనిషిని కానీ ఫోటో తీస్తే వాడి యొక్క సంస్కారం బట్టి దాని ముందు కలర్స్ వస్తూ ఉంటాయట. అతి దుర్మార్గుడు క్షుద్రమైనవి తిని తిరిగే వాడికి నల్లని వెలుగులు రావడం, కొందరి దగ్గర నుంచి ఎర్రని వెలుగులు రావడం, అలాగే కొన్ని వృక్షాల నుంచి ఒక శక్తులు రావడం, తులసి కదంబం మొదలైన చెట్ల నుంచి డివైన్ వేవ్స్ వచ్చేట. కొన్ని శక్తులు కొన్ని చెట్ల నుంచి భయంకరమైన వేవ్స్ వచ్చేట, అవి అవసరమే ఇవి అవసరమే. అంటే అర్థం ఏంటంటే కొన్ని తమ నుంచి ఒక దివ్యత్వాన్ని ప్రసరిస్తాయి, కొన్ని తమలోకి ఒక దివ్యత్వాన్ని తీసుకుంటాయి. ఇది సృష్టిగతమైన నేచర్. అలాగే ప్రతి ఉపాధిలోని ఇవి ఉంటాయి. ఏ ఉపాధి తక్కువ కాదు. అలా పొందగలిగే శక్తి ఆ ఉపాధిలో ఉందంటే తదంతర్గతమైన చైతన్యం వీడి యొక్క కర్మ విశేషం బట్టి దానికి ఇచ్చిందనమాట. ఇది మనం పరిశీలించినప్పుడు శునకాదులు అలాగే గాడిదలు ఇవన్నీ కూడా మనకంటే కొన్ని విషయాల్లో ఇంద్రియ చైతన్యం ఎక్కువ ఉంది వాటికి. మనం అన్నీ చూడగలమంటాం, మనం చూడలేని వాటిని చూడగలవు శునకాలు. ఉదాహరణకి యమకింకరులు, భూతప్రేతాలు మొదలైనవి మనకంటికి కనబడవు. వాళ్ళు తీసుకెళ్లే టైంలో కనబడతారు మనకి. అప్పుడు నాకు కనబడ్డారని చెప్పడానికి వాడు అలుగు మిగలడు వెనక్కి. అందుకు మామూలు ఈ కళ్ళకి వాళ్ళు కనబడరు, కానీ వాళ్ళు వస్తున్న జాడ శునకానికి కనబడుతుంది. వాళ్ళు భూతప్రేతాలు కూడా. అందుకే వాటిని చూడగానే శునకాలు ఏడుపులా మొరబెడతాయి. అందుకే పెద్దవాళ్ళు అనేవారు, ఇళ్ల ముందు కుక్కలు ఏడిస్తే మంచిది కాదు అని. ఏడిస్తే మంచిది కాదని అర్థం కాదు అక్కడ. మంచిది కానిదేదో జరగబోతోందన్న విషయం వాటికి కనిపిస్తుంది కనుక ఏడుస్తున్నాయి. అలాగే భూకంపాదులు అవి రాబోతూ ఉంటే గాడిదలు లాంటివి భయపడి పరిగెడతాయట అక్కడి నుంచి. మనం గాడిద అని తిడతాం, కానీ గాడిదకి మనకంటే ఒక ఇంద్రియ శక్తి గట్టిగా ఉంది. దానికంటూ ఏదో స్పెషల్ పెట్టాడు. సృష్టిలో వచ్చే ఒక సూక్ష్మమైన దాన్ని రిసీవ్ చేసుకోగలిగే ఇంద్రియ శక్తిని వాటికి పెట్టాడు. అలాగే సృష్టిలో ఉన్న దేవతాశక్తుల్ని తన శరీరంలో నిక్షిప్తం చేసుకుని తిరిగి బయటకు ప్రసరించగలిగేటటువంటి శక్తి ఉన్నవి ఆవులు మొదలైన దివ్యమైనటువంటివి. ఈ నెగటివ్స్ని బాగా ఒంటికి పెట్టించుకు తిరిగేవి మార్జాలములు, శునకములు, కుక్కుటములు మొదలైనటువంటివి. అందుకే వాటిని గర్భాలయాల్లోకి, దేవాలయాల్లోకి, దేవతల్ని పూజించే ఇళ్లల్లోకి ప్రవేశింపరాదు అన్నారు. తప్ప వాటిని నిందించడం కాదు. వాటి నుంచవలసిన

కర్మగతుడు బట్టి అనేక లోకాలకు వెళతాడు. వారు ఏ లోకంలో ఉన్నా వారి వల్ల వీడు పుట్టాడు గనక వాళ్ళని స్మరించుకుంటూ వీడు కర్మ చేస్తాడు. ఆ చేసినప్పుడు వేద అనుష్ఠానం చేసినటువంటి శుచిగల ఒక వేదాధ్యయన వేత్తకు భోజనం పెడితే వాడి పేరు తలంచుకుని దానివల్ల జరిగేది ఏమిటి అంటే ఆ మరణించిన జీవుడు కానీ బ్రహ్మలోకంలో ఉంటే వాడికి పోషణ వెళుతుంది. అలాగే అగ్ని ఎందు సమర్పిస్తారు పిండాన్ని. అది ఎందుకు సమర్పిస్తారంటే ఆ జీవి ఒకవేళ ఊర్ధ్వలోకాలు ఇంద్రాది లోకాలకు వెళితే అక్కడ ఉన్నవాడికి అందడానికి అగ్ని ఎందుకు సమర్పిస్తారు. ఒకవేళ వాడు నరకాది లోకాల్లో కానీ ఉంటే అక్కడికి కూడా పోషణ పంపడానికి కాకికి ముద్ద పెడతారు. ఇది మూడు విశేషాలు. ఏ జీవుడు దేనికే వేయడో తెలియనప్పుడు ఇది వ్యవస్థ. ఇవేవి తెలియకుండా మనం ఆత్మ ఒకటి ఉంది కదండి, అది అంతటా ఒకటే కదండి అని. కానీ జలుబు చేసినప్పుడు తుమ్మేది ఆత్మ కాదు మన ముక్కు, అప్పుడు మంది ఇచ్చేది ఈ దేహానికే. కానీ ఆత్మకి జలుబు కూడా లేదండి, ఆత్మకి ఆకలి కూడా లేదు, ఆత్మకి నిద్ర కూడా లేదు. మరి శరీరానికి అన్నీ ఉన్నాయే, కనుక శరీరం అనొకటి ఉందని వాడిలా అన్నాడని ఉక్రోషం, వీడిలా అన్నాడని అభిమానం, ఇన్ని ఉన్నప్పుడు ఇవన్నీ పాటించవలసినదే. అందుకు ఆ దేహస్పృహ ఉన్నంత వరకు మనం జ్ఞానం చేస్తాం. తర్వాత నా దేహస్పృహ పోయిందండి అన్నాడంటే స్పృహ ఉంటేనా మాట అన్నాడు, అంతే కదా. కనుక కర్మను ఏనాడు విడిచిపెట్టరాదు. కర్మని ఏర్పాటు చేసినటువంటి వాడిది విజ్ఞానం, కర్మను అనుసరించే వాడిది విశ్వాసం. అంతకు తప్ప ఇంకేం లేదు. సృష్టిలో అందరికీ అన్ని విజ్ఞానాలు ఉంటాయా? ఉండవు. అందరికీ అన్ని విజ్ఞానాలు ఉండవు. అందుకే ఒకటి విజ్ఞానం ఒకటి ఇచ్చి పుచ్చుకుంటూ సమాజ జీవనం సాగిస్తారు. అది విశేషం. మనకి ఇల్లు కట్టగలిగే శక్తి లేదు, ఇల్లు కట్టగలిగే జ్ఞానం మనకి లేకపోవచ్చు. ఇంట్లో ఉండే తెలివి మాత్రమే ఉంది మనకి. అప్పుడు ఇల్లు కట్టేవాడు ఒక సహాయం తీసుకున్నాం, చివరికి మేకు కొట్టే శక్తి కూడా మనకి లేదు, ఎవరినో పిలిపించుకుంటాం ఆ పని కోసం. ఆ శక్తి మరొకటికి ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇలా ఒకడుకోడు పరస్పర పూర్వకంగా. ఒకవేళ వీడు సర్వజ్ఞుడే అన్ని శక్తులు ఇచ్చినా వీడు ఆయువులో వీడి కాలంలో వీడు అన్ని చేస్తూ కూర్చోలేడు. ఈ విధంగా పరమేశ్వరుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తిని ఎందుకు నిక్షిప్తం చేశాడు అంటే ఒక్కొక్క జీవికి అనేక అవసరాలు అనేక సందర్భాల్లో. అందుకే ఎగిరి వెళ్లే కాకిని కూడా వాళ్ళ తండ్రిని తలుచుకున్నప్పుడు ఒక్కటి రాలేదే, ముద్ద తిరలేదే అని ఆ కాకిని కూడా గమనించేలాగా చేసినటువంటి దేశం ఇది. అందుకు ఇక్కడ మనం కుక్కతో కలిసి బ్రతుకుతున్నాం, కోడితో కలిసి బ్రతుకుతున్నాం, అన్నిటితో కలిసి బ్రతుకుతున్నాం, వేటిని దూరం చేసుకోలేదు. ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలో ఈ జాతి బ్రతికి చూపించింది. వాటిలో ఉన్న రుద్ర చైతన్యం. అందుకే దేనిని హింసించకు అది తెలుసుకోవాలి. దేన్ని హింసించినా తదంతర్గతమైన ఈశ్వర చైతన్యాన్ని హింసించినట్లే. ఆ కారణం చేతనే ఇన్ని విషయాలు. సభ్యశ్చ స్వపతిభ్యశ్చవో నమః. కుక్కల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. నిజమే అయ్యా, కుక్కలు ఎంత తెలివైనవి, భలే వచ్చి వాడు ఫలానా దొంగతనం చేశాడు, వాడు ఫలానా చోటున్నాడని జాడ చెప్పే అంటే ఆ కుక్కలు ఎంత గొప్పవి అంటున్నాను. నిజమే. కానీ ఆ కుక్కని ట్రైనింగ్ ఇచ్చి దాని చేత ఆ జాడ తెలుసుకునేటట్టు చేసిన వాడు ఇంకెంత గొప్పవాడండి. అందుకే స్వభ్యశ్చ స్వపతిభ్యశ్చ, దాన్ని కంట్రోల్ చేసిన వాడికి కూడా నమస్కారం అని చెప్తున్నారు. ఇలాగా ఇలా ఇన్ని రూపములతో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఇక్కడ వర్ణించారు. మొత్తంగా ఈ యొక్క అనువాకం మీరు వింటే మొత్తం సమాజం అంతా తిరిగినట్లే. విశ్వమంతా తిరిగా ముందే ఆకాశ మండలం నుంచి దిగం మనం మొదటి నుంచి మీరు పరిశీలించండి. నమో హిరణ్య భాగవే సేనాన్యే అని ఆకాశ మండలంలోంచి దిగి భూమి మీదకి వచ్చి చెట్టుని పుట్టని ఇసుకని రాతిని రప్పని గరికని వృక్షాన్ని ఇన్నిటినీ చూసి మళ్ళీ మనుషుల దగ్గరకు వచ్చి మనుషుల్లో ఇన్ని రకాల నైపుణ్యాలని చూస్తూ ఉంటే మనకి రుద్రం మొత్తం యూనివర్స్ ఎలా తిప్పుతోంది చూడండి. ప్రతిరోజు శివలింగం మీద కూర్చుని అభిషేకం చేస్తూ ఇంత చెప్తున్నాడు అంటే తాను చెప్తున్నది ఏమిటో తెలుసుకుంటే ఓహో, ఇంత విశ్వరూపుడైన ఈశ్వర చైతన్యాన్ని నేను శాంతింపజేస్తున్నాను, అందువల్ల ఇన్ని రూపాలలో ఉన్న ఈశ్వరుడు శాంతిస్తున్నాడు అని వాడు అనుకుంటే ఆ విశ్వం శాంతిగా ఉండదా? ఆ ఉపాసించేవాడికి శాంతిగా ఉండదా? అది ప్రశ్న. ఆ ఉపాసించేవాడికి ఇదంతా శాంతి అయి శుభమై మంగళమై ఉంటుంది, అందులో సందేహం లేదు. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని కోరుకున్నాం. రుద్రం చదివే చోట ఆ చోట ఉన్న కుక్క దగ్గర నుంచి అన్ని వాడికి అనుకూలిస్తాయి, అది విశేషం. ఇలాగా దర్శించినప్పుడు ప్రయోజనం ఇది, విశ్వంలో ప్రతి దానిలోంచి శివమే వాడి వైపు వస్తుంది. అందుకే మనకి ఇది అర్థం చేసుకోవడానికి ప్రహ్లాద చరిత్ర ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. సర్వం ఈశ్వరమయం అనుకున్నాడు గనకనే ప్రతి అణువులోంచి ఈశ్వర రక్ష వాడికి లభించింది. అలా అనుకునేటట్లు చేస్తున్నది రుద్రం ఇక్కడ. ఇది చెప్పి మనం దీనికి సంబంధించిన వైదిక ప్రమాణాలు మొదలైన వాటితో అర్థం చేసుకుంటే పరమేశ్వరుడు యొక్క ఈ సర్వవ్యాపకత్వం వేదం ఎన్ని చోట్ల చెప్పిందంటే
ప్రపంచోపశమం శాంతం.

అద్వైతం చతుర్థం మన్యంతే అని. త్రిగుణాత్మకంగా కనిపిస్తున్న ఈ జగత్తులో త్రిగుణాతీతమైన చతుర్థం ఏదుందో అంటే తురియం ఏదుందో అదే శివం. అందుకే ప్రమహసిపదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. నిస్త్రైగుణ్యే త్రిగుణావస్థలకి దాటినటువంటి వాడు, తురియావస్థలో ఉండేది చతుర్థం, ఆ చతుర్థావస్థలో ఉండేది శివం అని వర్ణించారు. ఈ శివమే త్రిగుణములు యందు వ్యాపించిందని నువ్వు తెలుసుకుంటే త్రిగుణాతీతుడిని తెలుసుకోవచ్చు. ఎలాగో అంటే మూడు చెట్లు మూడు రకాలు పెరుగుతున్నాయి. నిజమే. ఈ మూడు రకాలు ఏ ఆధార చైతన్యాన్ని భూమిని ఆధారం చేసుకు పెరుగుతున్నాయి? అదేవిధంగా ఈ త్రిగుణాత్మకమైన జగత్ అంతా కూడా ఆ ఈశ్వర చైతన్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాయి. అందుకు శివాన్ని గ్రహించడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటే, దీనికి వేదాల్లో అనేక చోట్ల నసన్న చాసత్ శివయేవ కేవలహ అన్నారు. విశ్వమంతా శివయేవ కేవలహ, శివుడు మాత్రమే ఉన్నాడు అంటే అర్థం శుభస్వరూపుడైన పరమాత్మ మాత్రమే విశ్వమంతా నిండి ఉన్నాడు అని విశేషంగా చెప్పి, విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం చయత్ సర్వోహేష రుద్రః అని వేదమే మరొకచోట చెప్తున్నది. ఈ విశ్వం భూతం అంటే ఒకప్పుడు జరిగినది లేదా ఇప్పుడు జరుగుతున్నది, భువనము చిత్రం ఆశ్చర్యకరమైనది జగత్తు, బహుధా జాతం అనేక రకములుగా కలుగుతున్నటువంటిది, జాయమానంచ ఒకప్పుడు కలిగినది ఇప్పుడు కలుగుతున్నది ఇకపై కలగబోయేది ఇదంతా కూడా సర్వోహేష రుద్రః అని వేదమే మరొక చోట చెప్తున్నది. దాని విస్తృతి ఇక్కడ చెప్తున్నది. బహుధా జాతం చిత్రం అనేది ఏమిటో అది మనకు అర్థమయ్యేటట్లు ఇక్కడ బోధ చేశాడు ఈ మంత్రంలో. సర్వో వై రుద్రః అని మరొక చోట వేదమంత్రం మాటలు ఇవన్నీ కూడా ఆ వేద ప్రమాణములతో వేదాన్ని మనం చెప్తున్నాం. అయమేవ ప్రథమానం వర్తామిత భవిష్యామిత నాణ్య కశ్చన మత్తో వ్యతిరిక్త అని కూడా శృతిలో ఈశ్వర వచనం ఇది. ఈశ్వరుడు చెప్తున్నాడు, అహమేవ ప్రథమమానం వర్తామి, నేనే మొదట ఉన్నటువంటి వాడిని, ఆ నేనే భవిష్యామి కలుగుతున్నటువంటి వాడిని, నా చాన్య కశ్చన మత్తో వ్యతిరిక్త, నన్ను మించి మరొకటి లేదయ్యా అన్నాడు. ఈ మాటే ఆ పరమాత్మే శ్రీకృష్ణ రూపంలో మత్త పరతరాన్యాస్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అని చెప్పాడు. అందుకే రుద్రంలో ప్రతిరోజు మనకు భగవద్గీత శ్లోకాలు కొల్లలుగా ఎందుకు వస్తున్నాయంటే, మన వైదిక సంస్కృతి భగవద్గీతలో కొంత, రామాయణంలో కొంత, వేదాల్లో కొంత, లేదా అంతా ఉన్నది ఒక్కటే, పేర్లు మార్చుకుంటున్నా చెప్తున్నది ఒక్కటే. ఆ ఈశ్వర చైతన్యమే, దాన్ని మించి మరొకటి లేదు. ఇదే విషయాన్ని భూతాని శంభు భువనాని శంభు వనాని శంభుర్గిరయశ్చ శంభు అని సర్వము శంభు అని చెప్పినటువంటి స్మృతి ప్రమాణాలు మనకు కనిపిస్తున్నాయి. అన్ని శంభు శంభు అని అంటే అన్నీ నీకు శుభము కలిగించుటకే ఉన్నాయని. ఈ విధంగా మనకి ప్రమాణంలో విద్యావనీయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శపాకేచ పండిత సమదర్శిన. ఈ సమ దర్శనత్వం అనేది మనకు స్వభ్యశ్చ స్వపతిభ్యశ్చలో ఉండేది రుద్రుడే. అందుకే శుని చైవ శపాకేచ, కుక్కలోనూ కుక్కన వండుకు తినేవానియందు, విద్యావినీయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు, గవియందు అనగా ఏనుగునందు, గోవునందు, శునకమునందు పండితులు సమదర్శనం కలిగి ఉంటారు సుమా అని. ఆ పాండిత్యం మనకు కలిగిస్తుంది రుద్రం. వీరందరి యందు సమముగా వ్యాపించి ఉన్న చైతన్యం ఇది. అందుకు ఇక్కడ మనకు చెప్తున్నది శునక శరీరాన్ని గాని లేదా శునక శరీరంలో ఉన్న జీవుణ్ణి గాని చెప్తున్నది కాదు. ఇది ఈ రెండిటిగా వ్యక్తమవుతున్న ఈశ్వర చైతన్యాన్ని మాత్రమే, తదంతర్గతమైన చైతన్యం మాత్రమే ఇక్కడ తెలియజేయబడుతున్నది. ఇది అర్థం చేసుకోక మనకి ఆత్మలక్షణాన్ని దేహాన్ని కంటగట్టి సమత్వాన్ని సాంకర్యంగా అన్వయించుకుంటూ ఉన్నాం తెలియక. కనుక సమత్వం సమన్వయం ద్వారా సాధ్యమవుతుంది కానీ సాంకర్యం ద్వారా సాధ్యం కాదు. మనం అనుకునే సమత్వాన్ని అపార్థం చేసుకుంటే సమత్వం బూడిదలోనే సాధ్యం. సర్వం నశించిపోతే ఒకటే సమత్వం, బూడిదే. అలాగని సమన్వయం అనేది సృష్టిలో ఉన్న భిన్నత్వం సహజం. సహజమైన భిన్నత్వంలో స్వతసిద్ధమైన ఏకత్వం ఒకటి ఉన్నది. ఇది నువ్వు తెలుసుకుంటే అదే సమదర్శనం. ఆ సమదర్శనాన్ని ఇస్తున్నది ఈ మన వైదిక సంస్కృతి. ముళ్ళులో ఏ పరమేశ్వరుడు ఉన్నాడో పువ్వులోని ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. అలాగని ముళ్ళు ఒంటికి ముడుచుకుంటున్నామా చెప్పండి, పువ్వులే పెట్టుకుంటున్నాం. రెండిట్లో పరమేశ్వరుడు ఉన్నాడు అంటే అర్థం ముళ్ళుని ముళ్ళుగా వాడుకోవాలి, పువ్వుని పువ్వుగా వాడుకోవాలి. అవును కదా. దేన్నైనా గుచ్చాలి అంటే ముళ్ళు కావాలి, ధరించాలి అంటే కుసుమం కావాలి.
రెండూ ఒకటే అని చెప్పి దాని బదులు దీన్ని, దీని బదులు దాన్ని వాడుతున్నామా? అలా పొరపాటు పడితే సాంకర్యం. సరిగ్గా అర్థం చేసుకుని రెండింటిలోని గుచ్చే చైతన్యంలో ముళ్ళు, గుచ్చే చైతన్యంగా ముళ్ళులో ఉన్న పరమేశ్వరుడు, మెత్తని చైతన్యంగా కుసుమల్లో ఉన్న పరమేశ్వరుడు ఇద్దరికి నమస్కారం అనడం సమదర్శనం. ఈ సమదర్శనాన్ని అంత చక్కగా సమన్వయాన్ని అందజేస్తున్నది రుద్రం. ఇలా ఈశ్వర సర్వవ్యాపకత్వాన్ని, సర్వాత్మకత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని చెప్పి ఇక్కడ స్వామి యొక్క అసాధారణ ధర్మ రూపమైన మహిమలని తర్వాత అనువాకంలో నమస్కరిస్తున్నారు. స్వామి యొక్క దివ్యనామములు ఇక్కడ వస్తున్నాయి మనకి. ఇప్పటి వరకు వచ్చినవి కూడా నామముల కిందే పూజ చేస్తాం. విశ్వరూపేభ్యగ నమః, విరూపేభ్యగ నమః, స్వభ్యగ నమః, స్వపతిభ్యశ్చ నమః అనే మన నిత్యం రుద్ర త్రిశతితో అర్చన చేస్తాం. ఇక్కడ ఈశ్వర నామములు చెప్పబడుతున్నాయి. స్వామి యొక్క మహిమా ప్రదర్శన పూర్వకమైన నామములు ఇక్కడ పంచమోనువాకంలో చెప్పబడుతున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి మంత్రములు అన్యతో నమస్కారములు అంటారు. అంటే మంత్రానికి ఒక్కవైపే నమస్కారం ఉంటుంది, అక్కడ రెండు వైపులా నమస్కారం ఉంటూ ఉభయతో నమస్కారం, ఇక్కడ అన్యతో నమస్కారం. నమో భవాయచ రుద్రాయచ నమ శర్వాయచ పశుపతయేచ, శివనామాలు ఇక్కడ మనకు వస్తున్నాయి. వైదికమైనటువంటి శివనామాలు భవాయచ రుద్రాయచ. భవ అని శివునికి పేరు. భవుడు అంటే కలుగువాడు అని అర్థం, కలిగే లక్షణం ఉన్నవాడు అని. పరమేశ్వరుడు భవ లక్షణం ఉంటేనే జగత్ అనేది ఉందిట. భవము అంటే ఏదుందో దానికి భవం అని పేరు, ఏది కలిగిందో దానికి భవం అనే పేరు. పరమేశ్వరుడికి భవ అని పేరు ఎందుకు వచ్చిందంటే భవతి అస్మాత్ ఇతి భవ అని అర్థం చెప్పారు. ఎవరి నుంచి ఇది అంతా కలిగిందో అతడు భవుడు అని అర్థం. అలాగే ఎవడు ఈ జగద్రూపంగా కలిగాడో అతడు భవుడు. విత్తనం నుంచి చెట్టు వచ్చింది కనుక విత్తనాన్ని భవుడు అన్నాం. విత్తనం నుంచి చెట్టు రావడం అంటే పెట్టులోంచి వస్తు వచ్చినట్టు రాలేదు కదా విత్తనంలోంచి చెట్టు. విత్తనమే చెట్టుగా పరిణమించింది. అలాగే భవుడే విశ్వరూపుడై ఉన్నాడు, అందుకే విశ్వేశ్వరుడే విశ్వరూపుడు. అందుకు విశ్వముగా కలిగిన వాడు భవుడు, విశ్వాన్ని కలిగించిన వాడు భవుడు. ఆయన వల్ల కలుగుతోంది, ఆయనే కలిగాడు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని చెప్పినటువంటి, అందుకే ఆ పితామహునికి నమస్కరిస్తూ రేపటి రోజున మిగిలిన విషయాలు తెలుసుకుందాం. ఈ రోజుకింతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: நம சிவாய். டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய்.
1: பத்த நந்தனாரு. பூர்வகாலంలో சோழ தேசంలో அதனூரு అనేటటువంటి ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరు చుట్టూ కూడా కనుచూప మేరదాకా నానా విధాలైనటువంటి సస్యములు అంటే పంట పొలాలన్నీ కూడా ఉండేది. ఆ ఊరంతా కూడా సస్య శ్యామలమై పంట పొలాలతోనూ మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, బర్రెలు, ఎనుబోతులు మందల మందలుగా తిరుగుతూ స్వేచ్ఛగా కడుపు నిండా మేత వేస్తూ ఉండేవి. విశాలమైనటువంటి పచ్చిక బయళ్లు కన్నుల పండుగగా ఉండేవి. ఆ భూములన్నింటికీ అక్కడ పెద్ద నది ఉండేది. గ్రామం చుట్టూ లెక్కలేనటువంటి తటాకాలు ఉండేవి. అందులో వేలు లక్షలుగా తామర పూలు పూస్తూ ఉండేవి. వాటి యొక్క సువాసనలు యోజన దూరం వరకు వ్యాపిస్తూ ఉండేవి. ఆ మకరందాన్ని కోలటానికి అక్కడ బారులు తీరి తుమ్మెదలు అన్ని కూడా విహరిస్తూ ఉండేవి. అక్కడ ఉన్నటువంటి ఆ తటాకాల ఒడ్డున, చెరువుల ఒడ్డున అనేక రకాలైనటువంటి పండ్ల వృక్షాలు, వాటికి కాచినటువంటి ఆ పండ్ల యొక్క భారంతో వంగిపోయి ఉండేవి. ఆ పండ్లన్నీ పగిలిపోయి వాటి యొక్క రసమంతా కూడా చుక్కలు చుక్కలుగా నీటిలో పడుతూ ఉండేది. దాంతో ఆ చెరువులలో ఉండేటటువంటి నీళ్లు కూడా ఒక రకమైనటువంటి పండ్ల రుచి వచ్చేది. ఆ చెరువులలో అక్కడ తిరిగేటటువంటి ఆ జలచరాలు అన్నీ కూడా ఎగిరి పడుతూ ఆ వృక్షముల నుంచి రాలేటటువంటి ఆ పండ్ల యొక్క రసాన్ని ఆస్వాదించడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉండేవి. అవి చాలా పల్లెటూరు అయినప్పటికీ బృహస్పతిని మించినటువంటి పండితులైనటువంటి వాళ్లు బ్రాహ్మణోత్తములు బోల్డు మంది ఉన్నారు. మిగిలిన అన్ని వర్ణాల వాళ్లు కూడా వాళ్ల యొక్క కులవృత్తిని చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ సుఖ జీవనం చేస్తూ ఉన్నారు. అయితే ఆ పల్లెని ఆనుకుని హరిజన వాడ ఉంది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా హరిజనులే. ఆ హరిజన వాడలో ఎక్కడ చూసినప్పటికీ కొబ్బరి ఆకులతో కప్పినటువంటి చుట్టూ గుడిసెలు కనిపిస్తూ ఉండేవి. ఈ చుట్టూ గుడిసెలన్నీ కూడా ఒక వరుస లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గుంపులు గుంపులుగా ఉండేవి. ఆ గుడిసెల మధ్య పెంట పోగులు, అక్కడ ఇష్టం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉండేది. ఒకచోట కోడి ఈకలను పీకి రాసులు, ఆ ఈకలన్నీ కూడా రాసులు రాసులుగా కనిపిస్తూ ఉండేవి. ఇంకొక చోట జంతువుల యొక్క ఎముకల పూగులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఎముకల కోసం పోట్లాడుకుంటున్నటువంటి కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక చోట ఊరబెట్టి ఆరవేయబడినటువంటి తోళ్లు వాడి దుర్వాసనకు అక్కడ చేరి అరుస్తూ ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉన్నటువంటి కాకులు, గద్దలు మొదలైనటువంటి ఈ పక్షులు, శరీర భాగాలన్నీ కూడా తెగవేయబడినటువంటి జంతువుల యొక్క కళేబరాలు, ఇవన్నీ కూడా చూడటానికున్నానే అక్కడికి వెళ్లేటప్పటికీ అది హరిజన వాడ అని మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అటువంటి హరిజన వాడ ఒకటి ఉండేది ఆ ఊరికి కొద్ది దూరంలో. అక్కడ బాలబాలికలు అంటే చిన్నపిల్లలందరూ కూడా కుక్క పిల్లలతోనూ పంది పిల్లలతోనూ ఆడుకుంటూ ఉన్నారు. పందులకు కాళ్లు కట్టి కర్రలతో దాన్ని బాదినప్పుడు అది ఎలా గిలగిలా తన్నుకొని చచ్చిపోతుందో అది చూస్తూ ఉన్నారు. మెడలో కోసినప్పుడు ఆ కోళ్లు ఎగిరెగిరి ఎలా పడతాయో, ఎలా ప్రాణాలు వదిలిస్తాయో వదులుతాయో అవన్నీ చూస్తూ ఉన్నారు. అవి అవి చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆ కోళ్లు గాని పందులు గాని ఇవి చచ్చిపోతూ ఉంటే వీళ్ళు ఆనందంగా చప్పట్లు కొడుతూ ఎగిరెగిరి కంతులు వేస్తూ కొరింతలు కొడుతూ ఉన్నారు. ఆ హరిజన వాళ్ళలో ఉన్నటువంటి పురుషుల్లో కొందరు కూలి నాళీ చేసుకోవడానికి గ్రామంలోకి వెళుతూ ఉండేవాళ్లు, కొందరు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్లు, కొందరు ఇళ్ల దగ్గరే ఉండి చర్మాలు బాగు చేస్తూ చెప్పులు ఉడుతూ తోళ్లతో వివిధ రకాలైనటువంటి వాద్యాలు తయారు చేస్తూ ఉండేవాళ్లు. స్త్రీలు రావి ఆకులతో చుట్టినటువంటి పొగాకు చుట్టలు కాలుస్తూ ఉండేవాళ్లు, రవికలు లేవు ఒడ్లు దంపుతూ ఉండేవాళ్లు, పాటలు పాడుతుండేవాళ్లు, వంటలు చేస్తూ స్త్రీ ఆ పురుషులకు సహాయం చేస్తూ ఉండేవాళ్లు. ఇటువంటి ఆ గుడిసెల గుంపుకి కొంచెం దూరంలో గంజాయి వనంలో తులసి మొక్క ఉన్నట్టుగా పరిశుభ్రమైనటువంటి ఒక కుటీరం అనేది కనిపిస్తూ ఉన్నది. ప్రతి దినము ఆ కుటీరం లోపల బయట కూడా ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గులతో అలంకరిస్తూ ఉన్నారు. లోపల వెదురు తడికెలున్నాయి. ఆ వెదురు తడికెలకు శివుని యొక్క ఫోటోలు అన్ని కూడా తగిలించి ఉన్నాయి. ఆ చిత్రాలన్నీ కూడా వేలాడుతూ ఉన్నాయి. ఆ ఇంటి దగ్గర ఏ రకమైనటువంటి దుర్వాసన రావటం లేదు. ఎల్లప్పుడూ గుగ్గిలము మొదలైనటువంటి ధూపాలు పొగలు వేసినటువంటి సువాసనలు మాత్రమే వస్తూ ఉన్నాయి. అపరాహ్నం అయ్యేదాకా ఒక జాము లేదా రెండు జాముల పాటు మాత్రం ఆ కుటీరాన్ని విడిచిపోతూ ఉన్నాడు ఒక పిల్లవాడు. ఎప్పుడు ఆ కుటీరంలో కూర్చుని భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు. నియమానుసారము కాలాన్ని లెక్క పెట్టుకుని అతడు బయటికి వెళ్లి తన యొక్క పరిపాటలు చేసుకుని వస్తాడు. లేనటువంటి సమయంలో ఎల్ల వేళలయందో కూడా ఆ కుటీరంలో ఒక శివలింగాన్ని పెట్టుకుని, మట్టితో తయారు చేసినటువంటి ఒక శివలింగాన్ని పెట్టుకుని ఆ శివలింగాన్ని తదేకమైనటువంటి దృష్టితో ధ్యానం చేస్తూ ఉన్నాడు. అతడే భక్త నందనారు. అతడు తీరిక సమయాల్లో మాత్రం బయటికి వెళ్లి తన యొక్క సహచరులతో కలిసి వాద్యాలకు ఈ చర్మాలు తయారు చేస్తూ ఉన్నాడు, చెప్పులు కొడుతూ ఉన్నాడు, పొలానికి వెళ్లి పని చేస్తూ ఉన్నాడు, కావలసిన ధనాన్ని మాత్రం సంపాదించుకుంటూ ఉన్నాడు. దినం గడవాలి కదా, ఆ దినం గడవడానికి ఎంత ద్రవ్యం అవసరమవుతుందో అంత ద్రవ్యాన్ని మాత్రం సమకూర్చుకుంటూ ఉన్నాడు. మిగిలినటువంటి సమయంలో పూర్తిగా ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు. అతడే భక్త నందనారు. అతడు మూడు కాలాల్లోనూ స్నానం చేస్తాడు, పరమేశ్వరుణ్ణి అర్చిస్తాడు, ముఖాన విపూయి ధరిస్తాడు, తన కుటీరంలో ఉన్నటువంటి ఆ పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించుకుని తనకి తెలిసిన విధంగా తాను నేర్చుకున్నటువంటి విధంగా ఆ పరమేశ్వర స్వరూపాన్ని అర్చిస్తాడు. శివనామ సంకీర్తనంతోనే పొద్దు పుచ్చుతూ ఉంటాడు. అయితే ఈ నందనారు తన కుల వృత్తిని మాత్రం వదల్లేదు. నియమానుసారము ఆ కుల వృత్తిని చేస్తూ ఉన్నాడు. వెళ్లి అతని యొక్క సహచరులతో కలిసి చెప్పులు కొడుతూ ఉంటాడు, పొలం పనులు చేస్తూ ఉంటాడు, కూలి పనులు చేస్తూ ఉంటాడు, అనేక రకాలైనటువంటి పనులు చేసి ద్రవ్యాన్ని మాత్రం సంపాదించుకుంటూ ఉంటాడు. ఇది నందనారు యొక్క జీవితం. ఈ రకంగా సూర్యాస్తమయం దాకా పనిచేసి వచ్చేటప్పుడు ఆ దవలో ఉన్నటువంటి తటాకంలో స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఒంటి నిండా కూడా విభూది పోసుకుని అప్పుడు తన యొక్క కుటీరానికి వెడతాడు. ఆ పల్లెకు అతి దగ్గరగానే తిరుప్పుంగూరు అనే క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో విశ్వనాథుడు అనేటటువంటి పేరుతో ఆ పరమేశ్వరుడు వెలిసి ఉన్నాడు. నందనారు ఒకరోజు అనుకున్నాడు ఆ విశ్వనాథుణ్ణి దర్శించాలి అని. అనుకున్నదే తడవుగా తెల్లవారుదామనే బయలుదేరి హుటాహుటి ఆ ఊరికి వెళ్లాడు. తిరుప్పుంగూరు సమీపించాడు. ఆ సమీపించడంతోనే ఆనందోద్రేకంతో అతని యొక్క హృదయమంతా కూడా పొంగిపోతూ ఉన్నది. సూర్యోదయానికి పూర్వమే ఆ దివ్య క్షేత్రాన్ని చేరాడు. ఏటిలో స్నానం చేశాడు, పొడి బట్టలు కట్టుకున్నాడు, విభూతి రుద్రాక్షమాలలో ధరించాడు. ఆలయ గోపురం కనబడింది. చాలు, ఇంకేముంది తన యొక్క జన్మగాథ ధన్యమైపోయింది అనుకున్నాడు. తాగిలబడి మొక్కాడు, నమస్కారాలు చేశాడు, పుల్లగింతలు పెట్టాడు, వడివడిగా ఆలయాన్ని సమీపించాడు. ఆలయాన్ని చుట్టూ మూడు సార్లుగా ప్రయత్నాలు చేశాడు. గోపురద్వారం దగ్గరకు వచ్చాడు. అక్కడ నిలిచి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వనాథుణ్ణి మనసారా ధ్యానించాడు. నిదానంగా స్వామి దర్శనం కోసం చూస్తూ ఉన్నాడు. అయితే అతడి దృష్టికి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ శివలింగం కనపడటం లేదు. శివుడికి అడ్డంగా నంది ఉన్నది. పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ పరమేశ్వర, పాహిమాం తండ్రి, ఆ నందీశ్వరుని ఒక్కసారిగా తప్పుకోమనవయ్యా. నేను నీ యొక్క సుందరమైనటువంటి ఆ విగ్రహాన్ని దర్శించుకుంటాను అన్నాడు. భక్తుడి యొక్క మర ఆలకించాడు పరమశివుడు. అంతే, అడుగా ఉన్నటువంటి ఆ నందీశ్వరుడు కొద్దిగా పక్కకి తప్పుకున్నాడు. సదాశివుని యొక్క దర్శన భాగ్యం కలిగింది నందనారికి. నంది ఎప్పుడైతే పక్కకి తప్పుకున్నాడో అప్పుడు పరమేశ్వరుడి యొక్క లింగం పూర్తిగా దర్శనమైంది. వెంటనే సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. హరహర మహాదేవ శంభో అంటూ నమస్కారం చేశాడు. ఇంతకన్నా దగ్గరికి వెళ్లి సేవించడానికి అతనికి అదృష్టం లేదు. అతను పంచమ జాతి వాడు. తన దౌర్భాగ్యాన్ని తానే నిందించుకుంటూ ఆలయం చుట్టూ ప్రయత్నం చేయడానికి వెళ్లాడు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆ నందనారికి కొంత ప్రదేశం ఒకచోట పల్లంగా కనిపించింది. వెంటనే అతని మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇక్కడ ఒక చిన్న తటాకం గనక తవ్వినట్లయితే స్వామిని సేవించడానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్నానాలు చేయడానికి ఎంతో ఉపయోగిస్తుంది అనుకున్నాడు. అనుకున్నది అనుకోగానే వెంటనే అతడు ఆలయ ధర్మకర్తకు దగ్గరికి వెళ్లి తన యొక్క ఆలోచనని అతనికి చెప్పాడు. ఈ పనంతా నేనే చేస్తాను, అక్కడ తటాకాన్ని నేనే తవ్వుతాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ధర్మకర్త చాలా సంతోషించాడు. వెంటనే నందనారు పరమానంద భరితుడై పార, పలుగు, తట్ట, బుట్ట మొదలగిన ఉపకరణాలన్నీ తెచ్చుకుని తాడొక్కడే తవ్వేశాడు. వచ్చిన మట్టితో ఆ చుట్టూ ఎత్తుగా గట్టు నిర్మించాడు. ఇలా కొన్ని దినాలు, చాలా రోజులు పనిచేశాడు. చక్కని తటాకం ఒకటి ఏర్పడింది. అది చూసినటువంటి ఆ నందనారు ఆనందాశ్చర్యంతో ఒళ్ళు మర్చిపోయాడు. శివుడికి మళ్లీ మళ్లీ మళ్లీ నమస్కారం చేసి స్వస్థలమలకేగి తన ఊరికి వెళ్లిపోయాడు, తన ఇంటికి వెళ్లిపోయాడు. యథాపూర్వం అరే తన యొక్క జీవితాన్ని సాగించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా తిరుప్పుంగోరులో ఆ విశ్వనాథుడి యొక్క దివ్యమైనటువంటి దర్శనం కలిగినటువంటి రోజు నుంచి కూడా అతడి యొక్క భక్తి, నిష్ట ఇవన్నీ కూడా మరీ పెరిగిపోయినాయి. వ్యవధి లేకుండా అతడు సర్వకాల సర్వావస్థల యందు కూడా శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ ధ్యానంలో మైమర్చిపోతూ ఉన్నాడు. అతడికి శివభక్తుల సాంగత్యము అనేది పెరిగిపోయింది. వాళ్ల వల్ల అనేక విధానాలు తెలిసినాయి. శివార్చనలో విధానాలు తెలిసినాయి. శివతత్వ రహస్యం తెలుస్తూ ఉన్నది. శివక్షేత్రముల యొక్క మహత్యం తెలుస్తూ ఉన్నది. ఆ క్షేత్రాలు దర్శించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ క్షేత్రాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా నందనారికి చెప్తూ ఉన్నారు. అతడి యొక్క హృదయం పొంగిపోతూ ఉన్నది. తనకు కూడా ఆ క్షేత్రాలు దర్శించాలి అనేటటువంటి కోరిక కలుగుతోంది. ఎప్పుడు ఆ క్షేత్రాలు దర్శించగలుగుతానా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అలా బయలుదేరి అనేకమైనటువంటి క్షేత్రాలు దర్శించి కేవలము గోపురం దర్శించినంత మాత్రం చేతనే తృప్తి పొందుతూ ఉండేవాడు. ఎందుకని అంటే అతడు పంచముడు, అతడికి ఆలయ ప్రవేశం లేదు. అందుచేత కేవలము ఆలయ గోపురాన్ని మాత్రమే దర్శించి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించినంతగా అతను ఆనందిస్తూ ఉండేవాడు. అయితే ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఒకనాడు ఎవడో ఒక భక్తుడు వచ్చి చెప్పాడు, నాయన చిదంబర క్షేత్రం ఉన్నదయ్యా, ఆ చిదంబరంలో ఉన్నటువంటి వాడు నటరాజేశ్వరుడు, చిదంబరేశ్వరుడు, ఆయనే నటరాజేశ్వరుడు. ఆ నటరాజేశ్వరుడు గనక మనకు కరుణించినట్లయితే, ఆయన కృపా కటాక్ష వీక్షణాలు గనక మన మీద పడ్డట్లయితే జన్మ రాహిత్యం జరుగుతుంది అన్నాడు.
2: ఆ మాటలు విన్నటువంటి నందనారు చిదంబరం వెళ్లి ఆ పరమశివుణ్ణి ఆ నటరాజేశ్వరిని దర్శించాలి అని అనుకుంటూ వెళ్ళూరుతూ ఉన్నాడు. ఎప్పుడు వెళదామా అని తయారవుతూ ఉన్నాడు. ఇదిగో తెల్లవారగానే బయలుదేరి చిదంబరం వెళ్లాలి అని అనుకుని నిద్రపోయాడు. తెల్లవారింది, ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కాని వెంటనే అతడి యొక్క కులం గుర్తొచ్చింది. నేను పంచముణ్ణి, ఆలయంలోకి నాకు ప్రవేశం లేదు. చిదంబరంలో స్వర్ణ మండపం ఉన్నది. ఆ సభాస్థలిలో 3,000 మంది భక్తులు ఉంటారు. అటువంటి చోటికి నేను వెళ్లటమా? ఇంతమందిని అవమానపరచటమా? వాళ్లని అగౌరవపరచటమా? ఏ రకంగా నేను వెళ్లటానికి వీలు లేదు, నాకింతే భాగ్యమో అని అనుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్లీ చిదంబరం వెళదాము అని అనుకుంటూ ఉన్నాడు. ఉత్సాహపడుతూ ఉన్నాడు, ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మళ్లీ అదే ఆలోచన, తన యొక్క కులం తను వెళ్లటానికి లేదు, తాను పంచముడు. మళ్లీ ప్రయాణాన్ని విరమించుకుంటూ ఉన్నాడు. ఇలా ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, అనేక సార్లు జరుగుతూ ఉన్నది. అతడు ప్రతిసారి కూడా చిదంబరం వెళ్లటానికి సిద్ధపడటం, మళ్లీ ఆగిపోవటం, ఇలా జరుగుతూ ఉన్నది. కాలం గడిచిపోతూ ఉన్నది. చిదంబరం వెళ్లాలి అనేటటువంటి కోరిక ఆ నందనారులో పెరిగిపోతూ ఉన్నది. అది తీవ్రమవుతోంది, తీవ్రతరమవుతోంది, తీవ్రతమము అవుతూ ఉన్నది. మితిమీరినటువంటి కోరిక కలిగింది. ఇక లాభం లేదు, ఏ రకంగానైనా సరే చిదంబరం వెళ్లాలి, స్వామిని దర్శించాలి అనుకున్నాడు. ఇక నిద్రాహారాలన్నీ కూడా మానేశాడు. నీటిలో మునిగినటువంటి వాడు బయట పట్టడానికి ఎంత తాపత్రయపడతాడో అంతగా తాపత్రయపడుతూ ఉన్నాడు నందనారు ఆ చిదంబరంలో ఉన్నటువంటి స్వామిని చూడటానికి. అలాగే ఆహారం కొరకు మొహం వాచిపోయినటువంటి వాడు అన్నం తినడానికి ఎలా ఎదురు చూస్తూ ఉంటాడో అదే రకంగా ఆ చిదంబరంలో ఉన్నటువంటి ఆ నటరాజేశ్వరుణ్ణి దర్శించడం కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రకంగా కాలాలు గడిచిపోతూ ఉన్నది. చివరికి ఒక రోజున ఆ ఈశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల చిదంబరం పోవాలి అని స్థిరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరమేశ్వర, జగదీశ్వర, శంకర, పాకిమాం, పాకిమాం అంటూ ఆ చిదంబరానికి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి ఈ నందనారు చిదంబరం చేరాడు. భూలోక కైలాసము, అదే భూకైలాసము అని పేరు పొందినటువంటి ఆ చిదంబరం పొలిమేర చేరాడు. ఎప్పుడైతే చిదంబరం యొక్క పొలిమేర చేరాడో అప్పుడు ఆ చిదంబరేశ్వరుడి యొక్క ఆలయ గోపుర ప్రభలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి బాలభానులాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. చూశాడు ఈ నందనారు. ఆ భక్తి ఆవేశంతో ఒళ్ళు తెలియటం లేదు, నేల మీద పడి సాగిలబడి మొక్కుతూ ఉన్నాడు. తా యొక్క జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు. పరమానందంతో ముందుకు నడవటం మొదలుపెట్టాడు. విశాలమైనటువంటి ఆలయ ప్రాకారాన్ని సమీపించాడు. అక్కడ ఆలయ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ చదువుతూ ఉన్నటువంటి వేద మంత్రముల యొక్క ధ్వనులన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ బ్రాహ్మణోత్తములందరూ కూర్చుని స్వాహాకార శబ్దాలు చేస్తూ హోమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ హోమ ధూమాలన్నీ కూడా పైకి ఎగసి కనిపిస్తూ ఉన్నాయి. భక్తులందరూ కూడా హరహర మహాదేవ అంటూ ఆ శివుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఈ శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. భూమిలో, ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆ కైలాసాన్ని కూడా మరిపిస్తూ ఉన్నది ఆ చిదంబరం. దాన్ని, ఆ చిదంబరేశ్వరుణ్ణి ఇప్పుడు నేను దర్శించగలుగుతానా అని అనుకుంటూ ఉవ్విళ్ళూరుతూ అమితమైనటువంటి ఆనందంతో, ఆనందాతిశయంతో అతడు అలా గబా గబా నడిచి వెళుతూ ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలో మోగుతూ ఉన్నటువంటి ఆ ఘంటారావాలన్నీ కూడా అతని యొక్క చెవులకు వీణుల విందుగా ఉన్నాయి. ఇలా వెడుతూ ఉన్నటువంటి ఆ నందనారుకు హఠాత్తుగా అతని యొక్క వర్ణం గుర్తొచ్చింది. అయ్యో, నేను పంచముణ్ణి, నేను ఆలయంలోకి పోవటానికి సాహసం చేస్తూ ఉన్నాను, నేను అలా వెళ్ళటానికి లేదు కదా. 3,000 మంది భక్తులు పవిత్రులు ఉన్నటువంటి చోటికి వెళ్ళటానికి సాహసించి ఎటువంటి పాపం చేయటానికి వడగట్టాను నేను? మరి నా స్వామిని ఏ రకంగా దర్శించగలుగుతాను, ఏమిటి దారి అని బాధపడుతూ చేతులు జోడించి శిరస్సును ఉంచి ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ హరహర శంకర భక్తవ శంకర పాకిమాం పాకిమాం అంటూ ఆలయం యొక్క ప్రహరీ గోడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు. అతడి కన్నులు ఆశాభంగ దుఃఖ భారం చేత చింత నిప్పుల వలె ఎర్రబడిపోయినాయి. ఆ పరమేశ్వరుడికి నా దుఃఖ నా హృదయంలో ఉన్నటువంటి ఈ వేదన తెలీదా? నేను ఎందుకు వచ్చానో తెలీదా? నేను ఏం చేస్తున్నానో తెలీదా? నా యొక్క కోరిక ఆ పరమేశ్వరుడికి తెలుసు కదా, కాబట్టి ఆ పరమేశ్వరుడే నాకు దిక్కు అని తలుచుకుంటూ ఆ ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రయత్నాలు చేసి చేసి చీకటి పడేదాకా అలా తిరిగి తిరిగి చీకటి పడిన తర్వాత బాగా అలసిపోయి నేల మీద అక్కడే పడిపోయి నిద్రపోయాడు. అలా నిద్రపోయినటువంటి నందనారుకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నటరాజేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఆ నటరాజేశ్వరుడు ఈ నందనారుతో, భక్తవరేణ్య, నిష్కల్మషమైనటువంటి నీ భక్తికి నేను మెచ్చుకున్నానయ్యా. ఈ ఆలయంలో కనక సభ ఉన్నది, అంటే బంగారంతో చేయబడినటువంటి ఆ సభా మండపం ఉన్నది. అందులో ఉన్నటువంటి భక్త పండిత బృందమంతా కూడా రేపు ఉదయం అగ్నిహోత్రం ప్రజ్వలింపజేసి నీ కోసం ఎదురు చూస్తారు వాళ్ళు. నువ్వు ఆ అగ్నిలో ప్రవేశించి నీ జన్మ యొక్క దోషాన్ని పోగొట్టుకుని పరిశుద్ధుడవై నన్ను చేరగలవు అని చెప్పేసి వరం ఇచ్చాడు. నందనారు వెంటనే లేచాడు. చూశాడు, పరమేశ్వరుడు ఎక్కడా కనపడలేదు. ఇదంతా కూడా కళ అని భావించాడు. కళలో ఆ పరమేశ్వరుడు తనకు ఈ విధంగా ఆజ్ఞ దయచేశాడు అని చెప్పి, ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి అలా పరమేశ్వరుని కీర్తిస్తూ కూర్చుండిపోయాడు. ఈశ్వరుడు నందనారు కల్లో కనిపించినట్లే ఆ కనక సభలో ఉన్నటువంటి భక్తులకు కూడా కల్లో కనిపించి, నా పరమ భక్తుడు, నాకు పరమ ఆప్తుడు అయినటువంటి వాడు ఒకడు ఈ ఆలయ ఆవరణకి అవతల వేపున ఉన్నాడయ్యా, మీరందరూ కూడా వాడికి అగ్నిలో శుద్ధి చేయండి, అతడికి అగ్నిశుద్ధి చేయండి అని చెప్పాడు. ఆ మర్నాడు ఉదయం ఆ భక్తులందరూ కూడా కనక సభని చేరినప్పుడు వాళ్లలో ఒకరితో ఒకరు తమకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతం అంతా చెప్పుకుని, ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ అని భావించి అప్పటికప్పుడు అగ్నిని ప్రజ్వలింపజేసి ఆలయం బయటికి వచ్చారు. అందరూ కూడా నందనారు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నందనారు అప్పటికే స్నానం చేసి విభూది రుద్రాక్షమాలలు ధరించి సాక్షాత్తు దివ్య మంగళ రూపాన్ని ధరించి నిశ్చలుడై బయట కూర్చొని ఉన్నాడు. భక్తులందరూ కూడా అతన్ని సమీపించి అతన్ని గుర్తించి, సోదరా, నీ గురించేనయ్యా మాకు ఈశ్వరుడు చెప్పాడు, రాత్రి మా కల్లో కనిపించాడు, అగ్నిని సిద్ధం చేయమన్నాడు, నిన్ను అగ్ని పునీతుడుగా చేయమని చెప్పేసి మాకు ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి అగ్నిని మేము సిద్ధం చేశాను, నువ్వు రావలసింది అన్నారు. ఆ మాటలు విన్నటువంటి నందనారు, నాయనలారా, స్నేహితులారా, నేను చాలా ధన్యుణ్ణయ్యాను అని లేచి ఆ భక్తుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించాడు. వారందరూ అగ్నిగుండం దగ్గరికి వచ్చారు. మంటలు పొగలు కక్కుతూ ఉన్నాయి. ఆ అగ్నిహోత్రుడు లోకాలన్నీ దహించేటటువంటి వాడికిలాగా మహోగ్రంగా మండుతూ ఉన్నాడు. అగ్నిశిఖలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. నందనారు ఆ పాద మస్తకము ఊపిపోది పోసుకున్నాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిలాగా నిలిచి ఉన్నాడు. అగ్నిహోత్రుడికి ప్రయత్నం చేశాడు, నమస్కారం చేశాడు. మహాదేవ హరహర శంభో శంకరా అంటూ ఆ అగ్నిలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ వాళ్లు కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయి హరహర శంభో శంకరా అంటూ ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ నందనారు అగ్నిలో ప్రవేశించాడు. చిత్రాతి చిత్రమైనటువంటి విషయం చూడండి. నందనారి యొక్క భౌతికాయం కాస్త మాయమైపోయింది, దాని స్థానంలో నిప్పుల్లో కరిగినటువంటి మేలే బంగారం రంగులాగా పచ్చని రంగుతో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ శరీర ఛాయ శిఖ యజ్ఞోపవీతాలు బంగారు కుండరాలతో దివ్యమైనటువంటి దేహం బయటికి వచ్చింది. అగ్నిహోత్రుడు తనంత తానుగా చల్లారిపోయాడు. పొట్టలో నుంచి బయటికి వచ్చే వాల్మీకి
3: ఓం నమః శివాయ. యూఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

ఈడ్యశ్చ శివన్యశ్చ వాజిన్నాసుశ్చ సిమేధ్యశ్చ సప్తే అగ్నిష్ట్వా దేవైర్వసూభిః సజోషాః ప్రీతం వన్హిం వహతు జాతవేదాః స్తీర్ణం బర్హిః సుష్టరీమాజుషానోరు పృథు ప్రథా

ఇదమస్యక్షుభాతృషాయాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్

ప్రజేంచితం ప్రథమం వదురుధిక్రామశేష్ ప్రవహ మందోజనమిగర్షత్యేషమేమో నామను పదేవీజోనమాయ సగ్రామ్యేషు పదుషు విశ్వనారణ్య

ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి

ంజన్వేదమృతకామప్రసుమాన్యంజన్వేన గ్రామకామాభ్రాంజేన భవతి ప్రసాదశిరంజన్వేదయ కామయ్రుభుర్వకరుద్రయ.

0: గోషాతా యస్యతా గా ఇరా.
1: ఓం నమః శివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
1: ఓం నమః శివాయ.